అడవిరాముడు చిత్రం నుండి మహాలక్ష్మి సోను నిగం పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌత సంగీతం.

గాంధీవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శ్రీకుమార్ పాడిన పాట. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

చిత్రసీమలో తరువాతి పాట నమో వెంకటేశ చిత్రం నుండి వేణు పాడిన పాట రామజోగేశాస్త్రి గీతం దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: ரஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి. మంత్రిగారి వియంకుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

తల కొడతాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి నువ్వు నేను చిత్రం నుండి. ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో బృందంతో కలిసి పాడిన పాట. పాట రచన కులశేఖర్.
4: ఇలా ఏరద్దరు. అదే అలా కూడా

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓ కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కెవ్వుకేక చిత్రం నుండి సునిధి చౌహాన్, భీమ్స్ నరేంద్ర శరణ్ పాడిన పాట. భీమ్స్ గీతానికి భీమ్స్ చిన్ని చరణ్ సంగీతం.

0: చిత్రసీమలో చివరిగా వినండి. శుభ సంకల్పం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్పీ పల్లవి పాడిన పాట. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: హైలెస్సు

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈవేళ నుండి భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీని చేయి చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 రూపాయలు కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తుందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. పశ్చిమాసియాల కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూప్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ రెట్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి పథకం కింద 1500 పాఠశాలలపైన సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశం ఇవ్వగా జాప్యం జరిగిందని, దీన్ని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది.

ప్రముఖ సినీ నాటకరంగ ప్రముఖులు విజయ్ మెహతా నిన్న రాత్రి ముంబైలోని తన నివాసంలో 92 వయసులో కనుమూశారు. ఆమె ప్రయోగాత్మక మరాఠీ నాటకరంగ మార్గదర్శకుల్లో ఒకరు. బాయిగా ముద్దుగా పిలుచుకునే విజయ మెహతా రంగాయన్ అనే నాటక బృందం ద్వారా మరాఠీ రంగస్థల కళకు ఒక కొత్త నాటక భాషను, తాజా దృక్కోణాలను, ప్రపంచవ్యాప్త పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని పరిచయం చేశారు. ఈరోజు జాతీయ సిఏ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949 పార్లమెంట్ చట్టం ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో, ఆర్థిక పారదర్శకతను కాపాడడంలో, కార్పొరేట్ పాలనలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్లో సమయం 10:04 దాటి 15 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2000 నుంచి 2010 ఈ డికేట్, ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకోబోతున్నాం. మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్లో మీరు వినాలనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మిస్టర్ నూకయ్య సినిమా నుంచి సూపర్ హిట్ పాట హరిచరణ్ గారు పాడిన పాట మనం విన్నాము. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ డికేట్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఆర్జే గారు అంటూ తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ్, గౌతమ్, హైదరాబాద్, ఉప్పల్ నుంచి మనకి మెసేజ్ చేశారు. కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివనగర్, వరంగల్.

నుంచి మెసేజ్ చేస్తున్నారు. జీడిమెట్ల నుంచి కరీముల్లా, నస్రీన్, రుహీనా మెసేజ్ చేస్తున్నారు. ఈ టైం బౌండ్లో ఏదైనా ఒక సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ మీరు అడిగిన పాటని నేను ప్లే చేస్తున్నాను. కార్తీక్, కవిత, సుబ్రహ్మణ్యం పాడిన మణిశర్మ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:24 and 35 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ డికెట్ ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్కి. జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి ఊషిగారి బాలరాజు, గంగా భవాని, రవిశంకర్, రజిత, అగస్య, జ్యోత్స్న మెసేజ్ చేశారు. నిజామాబాద్ పోతంగాల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమృత, నిత్య సంతోష్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ ట్రాక్, మీరు అడిగిన పాటను నేను ప్లే చేస్తున్నాను. పౌర్ణమి సినిమా నుంచి వారు పాట అడిగారనమాట. ఎస్పి బాలుగారు అండ్ చిత్ర గారు పాడిన పాట. అండ్ ఇదే పాటని సంగీత శ్రావంకర్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి అడుగుతున్నారు. అలాగే నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి కూడా మా కోసం ఒక మంచి పాట, పౌర్ణమి సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటని మా కోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ కూడా మెసేజ్ పెట్టారు. ఈ టైం బౌండ్లో ఒక మంచి పాటని మా కోసం రిక్వెస్ట్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది పౌర్ణమి సినిమా నుంచి పాట రిక్వెస్ట్ చేస్తున్నారు. సో పౌర్ణమి నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. మనం 2000 నుంచి 2010 ఈ టైం బోన్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న పాట రైడ్ సినిమా నుంచి దంచవే మేనత్త కూతుట రీమిక్స్ వెర్షన్ మనం విన్నాం అనమాట. రైట్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి మా కోసం మన్మధురు సినిమా నుంచి ఒక మంచి పాటని ప్లే చేయండి, డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాటని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా నేను ఆ పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తా. ఇందు, సిద్ధార్థ్, సృజన ఆదిలాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. యాదాద్రి, వలిగొండ, గోల్నేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ మెసేజ్ చేశారు. నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, నిజామాబాద్, నందిపేట్ మండల్ నుంచి, అలాగే రాజేష్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక శ్రోత కూడా ఉన్నారు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి, నర్సింగ్రావు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ఈ టైం బోన్లో వచ్చిన పాటని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు మన్మధురు సాంగ్ రిక్వెస్ట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మన్మధురు నుంచి ఎస్పి బాలు గారు పాడిన ఈ పాట, డోంట్ మ్యారీ బీ హ్యాపీ.
2: Savage.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

గర్భపడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు పక్క చిక్కు.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసు మనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆరెంజ్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. టైం దాటి 53 మినిట్స్ 35 సెకండ్స్. నిజామాబాద్ నుంచి ఒక మంచి పాట ఈ టైం బౌండ్లో మా కోసం కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు. తరాలపల్లి హన్మకొండ జిల్లా

ఆరెంజ్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. టైం దాటి 53 మినిట్స్ 35 సెకండ్స్. నిజామాబాద్ నుంచి ఒక మంచి పాట ఈ టైం బౌండ్లో మా కోసం కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు. తరాలపల్లి హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి జీరిపోతుల బుచ్చయ్య అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, అంబాల శ్రీరాములపల్లె హనుమకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల, ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాముల, మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పలపల్లి శ్రీను, గంగాధర్, రమేష్ మా కోసం ఒక మంచి పాట. భద్ర రవితేజ యాక్ట్ చేసిన సినిమా నుంచి, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన సినిమా నుంచి ఒక పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ కార్తిక్ అండ్ చిత్ర గారు పాడారు భద్ర నుంచి. స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 9 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించాయి. కొత్త ధరలు ఈవేళ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఆహార పానీయాల వ్యాపారంలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఈవేళ జైపూర్లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం సమిష్టిగా నిర్వహిస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్ నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్ అలర్టింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. బెంగళూరులో మెజెస్టిక్, యశ్వంత్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ హెబ్బాళ్, ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టాప్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో ఎంజీబీఎస్, ఆరాంఘడ్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన కూడళ్లలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలు కల్పించారు. హైదరాబాద్ పత్తబస్తీ పరిధిలోని చిత్రేనాకా నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నందువల్ల ఈవేళ నుంచి పనులు పూర్తయ్యేంత వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఐఆర్టీసీ 2 భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల పర్యటనలను ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటిది బాబా వైద్యనాథంతో కూడిన అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కాగా, రెండవది అరుణాచలంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర. ఈ 2 టూరిస్ట్ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఐఆర్సీటీసీ పూర్తి ఉచిత శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, రైల్లో ప్రత్యేక భద్రత, టూర్ మేనేజర్ల సేవలు అందిస్తుంది. వచ్చే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ వైపు ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలియజేసింది. ఈరోజు అంతర్జాతీయ జోక్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరచడంలో, అందరిలో నవ్వులు పోయించడంలో జోక్స్ పోషించే ప్రాముఖ్యత గుర్తించడానికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. నవ్వడం అనేది శరీరానికి మంచి

ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాశవాణి శ్రోతలకు జోగ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ స్టూడియోలో సమయం 11:04 దాటి 5 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం, శుభోదయం. గుర్తుకొస్తున్నారు మేటి సంచలన దర్శకులు,

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. విప్లవ భావాల వీధిలో అన్యాయాలపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన చిత్రాల రూపశిల్పి, అభ్యుదయ ఆలోచనలతో అణగారిన వర్గాల ఆశయ జ్యోతిని వెలిగించేలా దృశ్య రూపమిచ్చిన దర్శక తృష్ణ, కణకణమండే నిప్పు కణికల్లాంటి చిత్రాలను ఆవిష్కర్త, అన్నార్థులు ఆర్తనాదాల యథార్థ గాథలను వెండితెరపై మెరిపించి మెప్పించిన సృజనశీలి, స్వతంత్ర సప్తసాగర శిఖరాలపై వికృత తాండవాలను తరిమే శివంగి చిత్రాల నేటి భారత చైతన్య కెరటం, వందే మాతరం వరుస మారవద్దని, మనిషే మాధవుడు, హృదయమే దేవాలయమంటూ తెరపై అద్భుత సృష్టి చేసిన సినీ పిపాసి, సమసమాజ నిర్మాణంలో మార్పు మంచికి ఉపయోగపడాలని తాపత్రయపడిన వ్యక్తి ఆయనే. విప్లవాత్మక చిత్రాల దర్శకులుగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న తొట్టెంపూడి కృష్ణ, టి కృష్ణగా వెండి తెరపై తన సంతకం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ తెరపై నాట్యమాడించిన విప్లవ కెరటాలను ప్రసరింపజేసిన సినిమాల జాబితా, ఆయన సినీ జీవిత విశేషాల గురించి విందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు, ఆయన సంచలనమైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేద్దాం. సినిమాలు తీయాలన్న బలమైన కోరికతో తనలోని కథారచయితకు పనిచెప్పి పరిచయాలతో 1963 ఎడిటర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు టి కృష్ణ గారు. అలా చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, కన్నె మనసులు, సుడిగుండాలు, కొన్ని హిందీ సినిమాలు కూడా, అంటే మిలన్, మస్తాన్ వంటి సినిమాలో కూడా ఎడిటర్గా పనిచేశారు. కానీ తనకు అది సంతృప్తినివ్వలేదు, ఎందుకంటే తాను స్వతహాగా కమ్యూనిస్టు భావాల వ్యక్తి, మంచి కథారచయిత, మంచి ఎడిటర్, రైటర్, గాయకులు, నాటకకర్త, ఇలా మరి ఎన్నో ఆయనకున్నటువంటి ప్రతిభలు అన్నమాట. ఆ ప్రతిభ, ఆ మేధాశక్తి ఆయన సొంతం. ఇంకా ప్రజానాట్య మండలి నాయకుడు కావడంతో కథ కథనం దర్శకత్వంలో విశేషంగా రాణించి అతి కొద్ది సమయంలోనే సంచలన చిత్రాల దర్శకులుగా ఓ వెలుగు వెలిగారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారు.

0: మధు మధు వసంతమై నిలిచింది.
1: ఒంగోలులోని టంగుటూరు మండలం కాకుటూరి వారి పాలెంలో 1950 సెప్టెంబర్ 1 జన్మించారు టి కృష్ణ గారు. ఎడిటర్గా, సహాయ దర్శకునిగా పనిచేస్తూనే మంచి దర్శకునిగా వెండి తెరపై వెలగాలని కలలు కన్నారు. ఒకనొక దశలో సినీ వాతావరణం ఆయనకు నచ్చక సొంతూరుకు వచ్చేశారు కూడా. అంతలా ఆయనకు సినిమా పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కానీ లోపల ఒక బర్నింగ్ ఉంది. తను విప్లవ జ్యోతిగా, తన విప్లవకారుడిగా, తర్వాత సమాజం పట్ల ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయనకు చాలా చాలా ఆలోచనలు. అప్పటికే కథా రచయిత, మంచి ఎడిటర్, సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు, పరిస్థితులన్నీ అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ అగ్నిని, అగ్నిజ్వాలను ఎలాగైనా సమాజ మార్పుకు ఉపయోగించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారన్నమాట. మరి సొంతూరుకి వచ్చేసిన తర్వాత మరి ఆయన విధిరాతను మాత్రం మరి ఎవరు మార్చగలరు చెప్పండి? ఆయనకి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోకూరి బాబురావు గారితో సన్నిహితం, తన కథలు, తీసిన సినిమాల గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉండేవారు. తనలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంది, తనలో ఉన్నటువంటి ఒక బలమైన కోరిక, కాంక్ష చాలా ఉంది సినిమాల పట్ల, తనకి పూర్తి విషయం ఉంది అని చెప్పేసి గమనించినటువంటి పోకూరి బాబురావు గారు వీరిద్దరు కలిసి

మరి ఒక యువతరం కదిలింది సినిమా కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు, అది సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఈ తరం పిక్చర్స్ను కూడా సంస్థను స్థాపించారు. అటుంచితే మరి ఇదే సమయంలో ఒక మంచి సంఘటన జరిగిందనమాట, రామోజీరావు గారితో పరిచయం కూడా ఏర్పడింది. అయితే 1976లో శోభన్ బాబుతో ఆయన ద్విపాత్రభినయంతో మరి రెండు పాత్రలు చేస్తూ డ్యూయల్ రోల్లో ఒక సినిమాను తెరకెక్కించారు టి కృష్ణ గారు. అది మంచి విజయం సాధించింది, అక్కడితో దర్శకునిగా తన పేరును చూసుకున్నారన్నమాట. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

విప్లవ భావాలు, నాస్తికత, సామాజిక చైతన్యం స్పృహ కలిగిన ప్రతిభాశాలి టి కృష్ణ. అందుకే ఆయన సినిమాలన్నీ సామాజిక రాజకీయ ఇతివృత్తాలతో, సంఘంలో జరిగే అన్యాయాలను ఎదిరించి జాతిని మేల్కొల్పే కథలతో, మంచి కథను కథనం దర్శకత్వ పటిమతో చాలా తక్కువ సినిమాలే తీసినా కూడా అన్ని సంచలన చిత్రాలే కావటం గొప్ప అంశం. తన మిత్రులు పూకూరి బాబురావు గారితో కలిసి ఈతరం పిక్చర్స్ను స్థాపించి మొదటగా సందేశాత్మక చిత్రం నేటి భారతం ఆయన దర్శకత్వంలో తీశారు. ఈ చిత్రంలో దర్శకత్వం కథను బట్టి టి కృష్ణ భావజాలం ఏంటో, ప్రేక్షకుల నాడి ఏంటో తెలిసిన పరిపక్వత గల వ్యక్తిగా అందరికీ తెలిసిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు చూసింది. హీరో సుమన్, హీరోయిన్ విజయశాంతిలతో తెరకెక్కిన ఈ మూవీ 1993లో విడుదలై సంచలన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి గాను ఉత్తమ దర్శకులుగా నంది బహుమతిని కూడా అందుకున్నారు టి కృష్ణ గారు. ఆ తరువాత టి కృష్ణ దర్శకత్వం చేసిన ప్రతి సినిమా దేనికదే సాటి. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. ఇది మీ అభిమాన ఛానల్. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు. ఆయన తీసినటువంటి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సంచలన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. టి కృష్ణ దర్శకులుగా సంచలనాలకు విప్లవాత్మక చిత్రాల రారాజుగా మెరిసిన సంవత్సరం 1985. ఈ సంవత్సరంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్నే కాక భారతీయ చలనచిత్ర పరిశ్రమలన్నీ కూడా తన వైపు చూసేలా చేశాయన్నమాట. అంత అద్భుతంగా ఆయన ఆ సంవత్సరం తీసినటువంటి సినిమాలు కథ పరంగా, స్క్రీన్ ప్లే, సందేశాత్మక చిత్రాల పరంగా, హీరోలు హీరోయిన్స్ ఇలా ఏ తీసుకున్నా కూడా అదొక ఎక్స్పెరిమెంటల్గా అందరినీ విపరీతంగా ఆకట్టుకొని తన సినిమా వస్తుందంటే చాలా థియేటర్ల దగ్గర క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. సుమన్ విజయశాంతి నటించిన ఆ సంవత్సరంలోనే దేశంలో దొంగలు పడ్డారు సినిమా కూడా విడుదలైంది. అలాగే అందాలు నటులు శోభన్ బాబు విజయశాంతి కాంబినేషన్లో టి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైమ్ క్లాసిక్ దేవాలయం విడుదలై భారీ విజయంతో పాటు సినిమా అందరినీ కూడా ఆలోచించేలా మెస్మరై చేసిందన్నమాట. మూఢాచారాలు, బూజుపట్టిన సాంప్రదాయాలను విన్ననాడాలని సందేశమిచ్చారు టి కృష్ణ గారు ఆ సినిమా ద్వారా. దేహమే దేవాలయం, మన మనుషులంతా ఒక్కటే, నీకు నాకు భేదమేంటి అని చెప్పేసి ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా ఆ సినిమా అఖండ విజయం సాధించింది. శోభన్ బాబు గారి కెరియర్లో గొప్ప సినిమాల జాబితాలో ఆ సినిమా కూడా ఉంటుంది. చాలామంది అభిమానులు, ఆయనకు కొత్తగా ఒక వర్గం ఏర్పడిందన్నమాట. అంతలా అందరిని ఇంప్రెస్ చేశారు టి కృష్ణ.

ఆ సినిమా ఎందరినో ప్రభావితం చేసింది. తనకంటూ మార్క్ని క్రియేట్ చేసిన సినిమా అది. ఒక సంచలనమై సాగింది ఆ సినిమా. సినిమా మోస్ట్ పవర్ఫుల్ మీడియా, ఆ విషయం తెలుసు. అందుకని సినిమా ద్వారా సమాజాన్ని మార్చాలి, కథలతో, కథనంతో, మంచి డైలాగులతో, మంచి సన్నివేశాలతో, సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా మరి సమాజాన్ని ఏ విధంగానైనా తన వంతుగా, తన బాధ్యతగా ఇలా మార్చాలి అని చెప్పేసి సినిమాల వైపు మళ్ళారు. తర్వాత ఆయన అభ్యుదయ భావాల వ్యక్తి కాబట్టి సమాజంలో తిరుగుతున్నారు ప్రజానాట్య మండలి కళాకారుడిగా, గాయకుడిగా, పాటలు రాస్తూ, గానం చేస్తూ. ఇలా మరి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ అర్థం పట్టినట్లుగా ఎక్కడెక్కడైతే తనకు ఎదురైనటువంటి సన్నివేశాలు ఉన్నాయో వాటి ద్వారా చెలించినటువంటి హృదయంలోంచి వచ్చినటువంటి కథల సారం ఆయన సినిమాలు. అభిదేయ భావాలు కలిగిన ఓ యువకుడు ఉపాధ్యాయుడిగా ఓ పల్లెటూరులో బడి తెరవాలనే కథాంశంతో టి కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్పై ఆవిష్కృతమైనటువంటి సినిమా వందే మాతరం. ఈ మూవీ ద్వారానే హీరోగా రాజశేఖర్ పరిచయమయ్యారు. ఈ మూవీని, ఇందులోని పాత్ర నటనకు గాను అందరూ కూడా జయజయలు పలికారు. అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారన్నమాట. అందరూ ఇంప్రెస్ అయిపోయారు. వారి వందే మాతరం శ్రీనివాస్ పేరు ముందు వందే మాతరం అని వచ్చింది కదా. సో మరి ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ పాడటం వల్ల ఆయన ఇంటి పేరు కాస్త వందే మాతరంగా మారిపోయింది. ఇలా లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి గారు ఎదిగేలా చేయడానికి ఈయన సినిమాలన్నీ ఒక ఫౌండేషన్గా, ఒక వేదికగా మారాయన్నమాట. అంతలా ప్రోత్సాహం ఇచ్చారు టి కృష్ణ గారు. కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీశారు. సజీవ దృశ్యాలను తెరపై ఆవిష్కరించి విజయం సాధించి చరిత్రను సృష్టించారు.

సమాజ అభివృద్ధికి, అభ్యుదయానికి, జాతి ఔన్నత్యానికి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి. లేదంటే దేశభక్తి, సమాజంపై పడుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు రకరకాల కోణాల నుంచి ఎన్నో రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ దుష్టశక్తులు పాలు కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు చైతన్యపరిచే సందేశాత్మక చిత్రాలు వస్తూ ఉండాలి. అలా దర్శకులు కూడా ఆ వైపు కూడా పనిచేస్తూ ఉండాలని చెప్పడానికి ఒక మార్గదర్శకులు మన టి కృష్ణ గారు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా టి కృష్ణ ఎదుగుతూ ఒక లేడీ హీరోయిన్ని లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్ బచ్చన్గా, ఒక గొప్ప స్టార్గా, హీరోలను సైతం తలదన్నే విధంగా, మెయిన్ మనం పాజిటివ్గా తీసుకోవాలి, వారిని అధిగమించి ఎక్కువ రెమ్యునరేషన్తో పాటు టోటల్ భారతదేశంలో చిత్ర పరిశ్రమ తన వైపు తిప్పేలా విజయశాంతి గారిని తీర్చిదిద్ది ఒక గొప్ప నటీమణిగా చేసినటువంటి ఘనత టి కృష్ణ గారిది. అంతలా ప్రోత్సహించారు, ఆ పాత్రలను కూడా అలా తీర్చిదిద్దారు. ఇలాంటి పాత్రలు కూడా వెయ్యవచ్చు, ఇలాంటి పాత్రల ద్వారా సమాజాన్ని మొత్తం కడిగేయచ్చు, అన్యాయాలను కడిగేయచ్చు, అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను ఇలా శివంగిలా విరుచుకుపడేలా పాత్రను తీర్చిదిద్ది ఆ వైపు మార్పును కాంక్షించారు, నిజంగా మార్చారు కూడా. అంతలా అద్భుతమైనటువంటి విజయశాంతిని హీరోయిన్గా, లేడీ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక హీరోగా, ఒక సమాజం మీద విరుచుకుపడుతున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులను భరతం పట్టే విధంగా తీర్చిదిద్దినటువంటి సినిమా ప్రతిఘటన. ఇది ఒక చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ బ్లాక్ పోస్టర్ హిట్గా నిలిచినటువంటి ఒక మైల్ స్టోన్ అన్నమాట. రామోజీరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు, చెప్పాను కదా, అక్కడ పరిచయమైనటువంటి, అక్కడ గమనించినటువంటి ఈతని ప్రతిభను చూసి మరి ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. దానికి తగ్గ స్టోరీ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే, నటులను ఎంపిక చేశారు. దీని గురించి ఇంకా చాలా చెప్తాను. ముందుగా మరి ఈ సినిమాలో సంచలనమై అందరినీ రోమాంచితం చేసినటువంటి

ఇలాంటి సన్నివేశాలు నిత్యం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని న్యాయం, ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు సమాజాన్ని మార్చేందుకు సినిమాల ద్వారా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి దర్శకులుగా. అలాంటి

ప్రయత్నం ఆనాడే చేశారు అంత గొప్ప దర్శకులు టి కృష్ణ గారు. మరి నిజానికి టి కృష్ణ గారి ప్రతిభను ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు గుర్తించింది. చెప్పాను కదా దేశంలో దొంగలు పడ్డారు మూవీ చర్చలప్పుడు. అలా ఉషాకిరణ్ మూవీ బ్యానర్పై తెరకెక్కిన ప్రతిఘటన భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. మరి ఆయన సినిమాలకు ప్రత్యేకత ఏంటంటే ఆ సినిమా స్టోరీకి తగ్గట్టుగా తను ఏమి చెప్పదలుచుకున్నాడో, సమాజానికి ఏం సందేశం వదలుచుకున్నాడో అది గీత రచయితలకు చెప్పి మరీ దానిపై దృష్టి పెట్టి రాయించుకునేవారన్నమాట. అలా వేటూరు గారి గీతం ఇప్పుడు మీరు విన్నారు కదా, అందులో ఆ పాట వింటే మొత్తం ఆ కథ మొత్తం తెలిసిపోతుంది. తను ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది సమాజంలో, ఎలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, మనిషికి అంతరం ఎంతుంది, మనిషిని ఎలా చూస్తున్నారు, దాన్ని ఎలా అరికట్టాలి అనే ప్రయత్నం చేశారు టి కృష్ణ గారు. ప్రతి సినిమా ఒక కళాఖండంగా నిలిచింది, ప్రతి సినిమా ఒక మెసేజ్ ఇచ్చింది, ప్రతి సినిమా ప్రతి ఒక్కరిని కదిలించింది, స్పందింపచేసింది, మేల్కొనేలా చేసింది అంత గొప్ప డైరెక్టర్. ప్రతిఘటన సినిమాను హిందీలో కూడా డబ్ చేశారు. మరి ప్రతిఘటన సినిమాకు ప్రతిఘటనలో చేసినటువంటి నటులకు ఆ పాత్రలకు జీవం పోసిన విధానాన్ని చూసి 6 నంది అవార్డులు అలా నాట్యం చేశారన్నమాట. అందులో పనిచేసినటువంటి చాలామంది టెక్నీషియన్స్కి నంది అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ గాయనిగా మన జానకమ్మ గారికి, అలాగే విలన్గా పనిచేసినటువంటి వారికి, తర్వాత ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా మరి రామోజీరావు గారు అందుకున్నారు. టి కృష్ణ గారికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డు వచ్చింది. అన్ని విశేషాలే ఆ సినిమాలు, ప్రతి ఒక్కరూ ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇలా చేయాలి సినిమా అనేలా ప్రతి ఆర్టిస్ట్కి ఒక ప్రేరణ కలిగించేలా సినిమా తెరకెక్కించినటువంటి గొప్ప డైరెక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి టి కృష్ణ గారు.

అన్నింటినీ శాసించేవాడు మనిషి, అన్నింటినీ ఆదుకునేవాడు మనిషి, అన్నింటినీ చేసేవాడు మనిషి. ఆ మనిషి బాధ్యతగా నడుం బిగించి సమసమాజ నిర్మాణం కోసం, సమసమాజ మార్పు కోసం, అభ్యుదయం కోసం నడుం బిగించాలి, పోరుబాట చేయాలి, సమాజం మొత్తాన్ని మార్చాలి. సమాజంలో వేళ్ళూనుకుపోయినా వేళ్ళూనుకుపోయినా వాటన్నిటినీ రూపుమాపాలి అనే సదుద్దేశంతో ఆయన తీసినటువంటి

సమసమాజ నిర్మాణం కోసం, సమసమాజ మార్పు కోసం, అభ్యుదయం కోసం నడుం బిగించాలి, పోరుబాట చేయాలి, సమాజం మొత్తాన్ని మార్చాలి. సమాజంలో వేళ్ళూనుకుపోయినా వేళ్ళూనుకుపోయినా వాటన్నిటినీ రూపుమాపాలి అనే సదుద్దేశంతో ఆయన తీసినటువంటి సినిమా అలా అలా జనప్రభంజనమై సాగింది, జనాల్లోకి వెళ్ళింది, జనాల గుండెలను తట్టింది, గుండెలను పిండేసింది, పరిరణగా అగ్ని కెరటంగా ఆలోచింపచేసింది. వినూత్న తరహాలు విప్లవాత్మక చిత్రాలను తీసినప్పటికీ ప్రేక్షక ఆదరణ మాత్రం తగ్గలేదు, అందరిని మించిపోయింది, వెళ్ళలేకుండా చేసింది. టి కృష్ణ గారి సినిమా అంటే చాలు, థియేటర్లకు క్యూ కట్టారు ఆ రోజులు. ఆయన సినిమాల్లోని మరి కథలు, కథనం, పాత్రలు అలా విప్లవాత్మకంగా ఉంటాయి అని అనిపించినప్పటికీ పాటలు కూడా జనాలను పిచ్చెక్కించే పాటలు తూటాల్లా పేలాయి. ప్రతి పాట అజరామరంగా నిలిచాయి, అపురూప చిత్రాలుగా నిలిచాయి ఆయన సినిమాలన్నీ కూడా. సో అలా పాటలు కూడా చాలా మాధుర్యంగా సంగీత దర్శకులను ఎంచుకోవటం కూడా ఆ విధంగా ఎంచుకోవటం, తర్వాత పాటల ట్యూన్స్ విషయంలో క్యాచీగా ఉండటం, అందరికీ నాలుకల మీద నానే విధంగా, పాడుకునే విధంగా, ఆలోచింపచేసే విధంగా, ప్రేరణగా, చైతన్యంగా కదిలించేలా, గుండెలను మెలిపెట్టేలా ఉండేటువంటి పాటలు ఎంచుకోవటం, అలాంటి గీత రచయితలను తీసుకోవటం ఆయనకే చెల్లింది. అందుకని తీసినటువంటి కొన్ని సినిమాలే, దాదాపుగా 12 సినిమాలు ఇతర భాషలతో కలిపి, తెలుగు సినిమాలు 10-9 అనుకుంటా, మిగతా భాషలన్నీతో కలుపుకుంటే 12 సినిమాలు. తర్వాత ఎడిటర్గా చాలా సినిమాలు చేశారు, కథా రచయితగా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత ఇలా అన్నింటిలో తన ప్రతిభ, తన మార్కును చూపించుకున్నారు. మరి ఆయన చివరి దశలు అంటే చాలా తక్కువ వయసులోనే మరి ఆయన తారల్లో కలిసిపోయారు. ఆయన ఆఖరి సినిమా రేపటి పౌరులు. నిజంగా రేపటి పౌరులుగా మన బాధ్యత ఏంటి, రేపటి పౌరులుగా మనం ఏం చేయాలి, రేపటి పౌరులుగా ఎలాంటి భవిష్యత్ తరాన్ని నిర్మించాలి అనే ఇతివృత్తంతో సినిమా తీశారు రేపటి పౌరులు. ఆ సినిమా విడుదలై సంచలనమైంది, కానీ ఆ సినిమా విడుదల నాటికి ఆయన తారల్లో కలిసిపోయారు. ఓటమిలేని అరుదైన దర్శకులుగా రికార్డు సృష్టించారు, తక్కువ వయసులోనే పెద్ద ప్రస్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రతి సినిమా సమాజాన్ని కదిలించాయి, చైతన్యపరిచాయి.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ స్టూడియోలో. సమయం 12:05 దాటి 47 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక మధ్య సందర్భం, మరి విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. విషయంలోకి వెళ్దాం. దానికన్నా ముందు ఒక మంచి పాట విందాం.

ఆ వేణుగానం ఆ వేణువులోంచి వచ్చినటువంటి ఆ తరంగాలు వింటే నిజంగా మనస్సు పులకించిపోతుంది. ఆ పాట కడ్గ మూవీలోంచి చిత్రపడింది. గీత రచన సుద్దాల శుక్తేజ, సంగీతం దేవి శ్రీప్రసాద్. పాటకి మన కంటెంట్కి సంబంధం ఉంది. తనువెళ్ళ గాయాలున్న కమ్మని సరాగాలనిచ్చే ప్రకృతి ప్రసాదితం. పలికించేవారు ఉండాలి కానీ పరవశింపజేసే నాదాలు పలుకుతాయి. పురాణ ఇతిహాసాలు ఆ గానానికి పరవశించి పరుగులు తీసి గోవులు నాట్యమాడాట. అతిశయోక్తి అయినప్పటికీ ప్రత్యక్షంగా ఆ వెదురులోంచి వచ్చిన తరంగాలు వింటే మాత్రం పులకించుకోవాల్సిందే. అంత గొప్ప వాద్యం వేణుగానం. అలాంటి వేణువును ఊదుతూ యావత్ ప్రపంచ సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసిన వేణుగాన విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, వారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా చైతన్య స్ఫూర్తులు ఆయన స్ఫూర్తిగా తీసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఇంతకుముందు మీరు విన్న ఆ పాట పౌర్ణమి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్ర పాడింది. మనం ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మరి వేణుగానం ఎలా ఉంటుంది, ఎలా ముక్తులను చేస్తుంది, ఎలా పరవశింపజేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత వాయిద్యాలలో దేని నాదం దానిదే, దేనికి ఉండే ప్రత్యేకత దానిది, అది పలికే ప్రత్యేక ధ్వని మరొకటి సృష్టించదు. అందుకే ఆ యూనిక్ స్వరశ్రుతిని విని తరిస్తారు సంగీత ప్రియులు, జ్ఞానులు. సంగీతం అంటే ఇష్టముండని వారంటూ ఉండరు. అందులో వేణుగానం సాంప్రదాయ వాయిద్యం. అంతర్జాతీయంగా హిందుస్థానీ సంగీతాన్ని వేణువు ద్వారా వినిపిస్తూ అందరిని తరింపజేస్తూ ఉన్నారు హరిప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు, ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అనేక వేదికలపై కచేరీలు చేశారు. ఆ వేణుగానం వింటూ ఔత్సాహిక కళాకారులు ప్రేరణ పొందుతూ ఆ కళని వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు చాలామంది. ఆ కళ పట్ల అంకిత భావం అంటే అదనమాట.

ఒకటో నెంబరు కుర్రోడు సినిమా నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట. ఇది గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసిన వెండితెర కళాఖండం, సిరివెన్నెల సినిమాలోని పాటలకు

అని అందించిన వారు చౌరస్య గారే. ఆయన మురళిగానం ఎప్పటికీ అమోఘమే. అలాగే బాలమిత్రుల కథ సినిమా కూడా ఆయన సహకారం అందించారు. గున్నమావిడి అనే పాటకు ఎంత సంచలనం తెలిసిందే కదా, ఆ పాట కూడా హరిప్రసాద్ గారు వెనుగానాన్ని అందించారు. హిందుస్థానీ సంగీత మేళవింపులతో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కచేరీలు కూడా చేశారు ఆయన. ముఖ్యంగా చాందిని హిందీ సినిమాలో అయితే మరి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హిందీ సినిమాలో కూడా పనిచేశారు, ఆయన వంతు సహకారం అందించారు. ఆయన చాలా ఫేమస్ అయినా కూడా సినిమా దర్శకులు, సినిమా సంగీత దర్శకులు అడిగినంతలోనే మంచి వేణుగానాన్ని అందించారనమాట. చాందిని, డర్ లమ్హే, సిల్సిలా, ఫాన్లే, విజయ్, సాహెబాన్ లాంటి హిందీ సినిమా పాటలు కూడా ఆయన సహకారం అందించారనమాట. ఆయన ప్రత్యేకతను, ఆయన యొక్క వేణుగాన విద్వాంసులుగా పనిచేస్తున్నటువంటి ఆయన పనితీరు, విభిన్న శైలులు పలికించే తీరు, చేసిన ప్రయోగాలు, చేస్తున్న ప్రయోగాలు కూడా వినాలంటే ఆయన ప్రత్యక్ష వేదికల మీద చేస్తున్నటువంటి ఆ మెస్మరైజింగ్ని మనం చూడాలంటే, కన్నులారా చూడాలంటే ఆ లైవ్ చూస్తే బాగుంటుందన్నమాట. సరే, మరి ఆయన అందించినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాకు, సిరివెన్న సినిమాకు అందించినటువంటి ఆ వేణుగానాన్ని మరి ఈ సందర్భంగా ఒకసారి విందాం.

ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఇది. మరి మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల

0: హెలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌజ్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism, and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives, and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్నవారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 320.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్

0: లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడో మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ను ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతలార రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: మీరు విన్న పాట ఓ తండ్రి కథ సినిమా నుంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పెద్ద సినిమా నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు భరత మహాశీలకు విజ్ఞప్తి సినిమా నుంచి ఈ పాట.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిత్ భారతి. మీరు వింటున్న పాట బ్యాండ్ మేలన్ సినిమా నుంచి.

0: నారీ నారీ నడుమమురారే సినిమా కోసం హరిచరణ్ పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా మీరు విన్న పాట మణిశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ పాడింది.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని, ఈ దశలో మరో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టం ఈరోజు నుండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేసింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విడతతో కలిసి 36,000 కోట్ల రూపాయలు అవుతుందని నిన్న సాయంత్రం రైతు భరోసా నిధుల విడుదల సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఇప్పటివరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం గంగిపల్లిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్ధికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనల్లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశమివ్వగా జాప్యం జరిగిందని, దీనిని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 9,937 పాఠశాలలపై 280 కోట్ల రూపాయలతో 46 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల బిగింపుకు రెడ్కో తాజాగా టెండర్లు పిలిచింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈరోజు నుండి 31 ఆగస్టు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ సంవద్ యాప్ ద్వారా గ్రామ సర్పంచ్లకు ప్రతిభ ఆధారంగా ప్రకటిస్తోన్న మెరుగైన ర్యాంకుల్లో మే నెలకు గాను

0: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కోరటపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆత్మనిర్భర్ మహిళా పంచాయతీ ఇతివృత్తంలో దేశంలోనే గ్రామ సర్పంచ్ మ్యాకల మహేశ్వరికి మొదటి ర్యాంకు దక్కింది. కోరటపల్లిలోని మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం పొంది కిరణం, కుట్టుమిషన్, జూట్ బ్యాగ్ తయారీ, ఐకేపీ కేంద్రాల నర్సరీ నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జాతీయ స్థాయిలో పోటీ పడడంలో మా గ్రామాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మాకు సహకారం అందించుకుంటూ మా గ్రామాన్ని నంబర్ వన్ గ్రామంగా కృషి చేయడానికి మా మహిళలతో పాటు నేను కూడా కృషి చేస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకోవడం ద్వారా మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక ఉపాధి పొందుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము. మా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30-30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో నియమించిన ఈ కమిటీలో జనగామ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చోటు లభించింది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ దినోత్సవాన్ని 1991 నుండి అధికారికంగా పాటిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకుగాను 1961 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుల మానసిక, శారీరక శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 సంవత్సరాల్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296 కిలోలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్టు తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా యూరియాను పొందేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రతిపాదిత భవనాలను పరిశీలించి సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో 149 కోట్ల పైచిలుకు రైతు భరోసా డబ్బులు విడతల వారీగా జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నిర్మల్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:21 దాటి 80 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం చెప్పే ముందు సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ఇంకా వేరే వేరే మెసేజ్లు పంపవద్దు దయచేసి. ప్రశ్న మాది, ఆన్సర్ మీది. ఉత్సాహంగా, ఉల్లాసంగా మరింతగా ఈ షో. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. మరి షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోదాం. మంచి మంచి ఆన్సర్స్ మీరు మరి మేము అడిగగానే పంపించండి, సరైన సమాధానం పంపించండి. సరైన సమాధానం పంపించిన వాళ్ళు వెంటనే ప్రతి ప్రశ్నకు పంపించకుండా 1-2 వాటికి సరైన సమాధానం తెలిసి పంపించండి. ఎందుకంటే అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? ప్రశ్న మరొకసారి, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఈ పాట అయిపోయే లోపు మీ సమాధానం పంపండి.

షోటైం కార్యక్రమంలో మీరు విన్న పాట శివాజీ సినిమా కోసం హరిహరన్ మధుశ్రీ పాడిన పాట విన్నారు. షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు అనే ప్రశ్న విషయం. దీనికి స్పందనగా చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఎంతో ఎనర్జెటిక్గా ఆన్సర్ చేశారు, చాలా స్పీడ్గా చేశారు. మరి స్పెషల్గా థ్యాంక్స్ వారికి. సరైన సమాధానం పంపిన వాళ్ళు చదివిస్తున్నాను. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్, కళావతి, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందన్నగర్ హైదరాబాద్ నుంచి, తర్వాత నర్సంపేట్ బాలకృష్ణ, బుధన్ పోచంపల్లి నుండి మార్కండే అనిత, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సులోచన కరీంనగర్ నుంచి, అప్పలరాజు పెడ నుండి, వనసలిపురం మహేశ్వరి మురళి సరైన సమాధానం పంపారు. ఓల్డ్ హౌసింగ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు, వీళ్ళు వారి పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నందిపేట్ నుంచి వెంకటేష్, ఎం నరేష్ రోజా, శిరీష ఓంకార్ వీరు, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, ఉమ్మడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ నుండి, శ్రీవరణి కాజీపేట నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పాలెం పోలయ్య, గీతానగర్ హైదరాబాద్,

నుండి రమాదేవి నాగేశ్వరరావు చోటు వరకు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపడి బెల్లంపల్లి నుండి ఆడెప్పు వారు, అంకుషాపు నుంచి దోర్నాల సుదర్శన్ హవీష్ విధుబాబు, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, రామ్నగర్ నుంచి పి హర్షిణి, బలరాం సరోజా కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్చారి, కౌకూరు నుండి ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి, సంధ్యా పుద్దుటూరు కడప జిల్లా నుండి రంగ హైదరాబాద్ నుండి, శిరీష సుమన్ కిస్మత్పురా నుండి, జనగామ చంద్రశేఖర శర్మ నిజామాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్, కాళ్ళ శ్రీనివాసరావు కోదడ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. సో వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపించారు. సరి అయిన సమాధానం ఏంటి అంటే, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్. సో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు కారు. అలాగే నేర చరిత్ర ఉన్నవారు కూడా అర్హులు కారన్నమాట. షో టైం వింటున్నాం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా మరి షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? ప్రశ్న మరొకసారి, ఇటీవల కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. అన్యదా ఏ మెసేజ్ కూడా పంపకూడదు, ఓన్లీ సమాధానం, దాని తర్వాత మీ పేరు, ఊరి పేరు. ఇవి మాత్రమే టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి, గానం సాధన సర్గం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరియైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చాలామంది పంపారు. నిజంగా ప్రశ్న వేసిన వెంటనే సమాధానం పంపుతున్నారంటే నిజంగా గ్రేట్ అనమాట. వారందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెడ్స్. సరియైన సమాధానం పంపిన వారు పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ సమాధానం పంపారు, కంగ్రాట్స్ అండి. కళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, చాప భూమేశ్వర్ వెల్లుల నుండి, తర్వాత పృథుడు నుంచి కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ జిల్లా నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, తర్వాత చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, గంటి సుబ్రహ్మణ్యం తారనాక నుండి, మన్విత చోడవరపు సాయి గీతానగర్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య సరైన సమాధానం పంపించారు, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు మురిపొలం నుండి, అప్పలరాజుపేడ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, ఆడిపు సంతోష్ కుమార్ కాల్టస్ట్ బెల్లంపల్లి నుండి, శివరాణి ఫ్రమ్ కాజీపేట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, మదీనాగూడ హైదరాబాద్ నుంచి నిఖిల్ మానస హరిణి విద్య బలరామ్ సరోజ వీరు ఒకే పేరు మాత్రమే పంపండి, టీవీ రావు ఖైరతాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుండి సంధ్య, బాలకృష్ణ నర్సంపేట నుంచి వీరందరూ కూడా సరియైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరియైన సమాధానం న్యూఢిల్లీ. సో ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. షోలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరియైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు కూడా. 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది? ప్రశ్న మరొకసారి, 2025 గణాంకాల ప్రకారం అవినీతిలో ఏ దేశం 0% ఫస్ట్ ర్యాంక్ సాధించింది? దేశం పేరు తెలిస్తే వెంటనే దేశం పేరు, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేసి పాట అయిపోయేలోపు పంపండి. మీరు వింటున్న పాట ఒక్కడు సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడింది.

మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం పంపుతున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతే మీకు కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402-3240-8520 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే మనం అడిగినటువంటి ప్రశ్న 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు అయితే ఇచ్చారు. కొంతమంది కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా చేశారనమాట. చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచార్య వరలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, నంద్యాల జిల్లా నుంచి పాలెంపోలే ఆళ్ళగడ్డ, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నాగనాథ్ గుప్త నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చింత శ్రీనివాస్ షాపల్ నుండి, సుమన్ శిరీష కిస్మత్పురా నుండి, అప్పలరాజు పెడన నుంచి, శివరాణి ఫ్రమ్ కాజీపేట కేరళ మిజోరాం నుండి, పంతాడు శ్రీనివాసరావు మోరిపొలం నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఆదిలాబాద్ నుంచి అరుణ, విఎన్ రావు నిజామాబాద్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెక్డీ హైదరాబాద్ నుండి, మేర సంతోష్ ధర్మారావుపేట నుండి,

బాలకృష్ణ నర్సంపేట నుండి, బుధన్ పోచంపల్లి నుంచి భోగమార్కండి అనిత, రంగ హైదరాబాద్ నుండి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి సరైన సమాధానం పంపారు. వీరు కూడా మరి ఇన్ టైంలోనే పంపారు. కొంతమంది పాట అయిపోయిన తర్వాత ఆన్సర్స్ వచ్చాయి, వారు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ డెన్మార్క్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? ప్రశ్న మరొకసారి తాజాగా, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, థ్యాంక్స్. బట్ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు పంపిన వాళ్ళు కాస్త విరామిస్తే ఇంకా బాగుంటుంది. మీరు వింటున్న పాట బృందావనం సినిమా నుంచి, గానం కార్తీక్ సుచిత్ర.

మీరు వింటున్నారు షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-3240-852 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పంపడానికి చాలామంది శ్రోతలు అయితే ప్రయత్నం చేశారు ఎప్పటిలాగే, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. ఎనీహో, అందరికీ కూడా థ్యాంక్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సరైన సమాధానం 148వ స్థానం అన్నమాట. సో ఇది సరైన సమాధానం. నౌ క్రెడిట్ గోస్ టు వివిత్ భారతి, ఎవరు చెప్పలేదు కాబట్టి. మరో ప్రశ్న వచ్చేస్తుంది ఈ ప్రకటన ప్రోమో విన్న తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షోటైం కార్యక్రమంలో మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఇది చివరి ప్రశ్న. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియరం అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మరొకసారి. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరం అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324040 ఎట్వంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది చివరి ప్రశ్న. పాట అయిపోయే లోపు మీరు వింటున్న పాట మల్లీశ్వరి చిత్రం నుంచి కార్తీక్ బృందం పాడింది.
2: అబద్ధం చెప్పడం రాదు, నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే

ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం అని నిరూపిస్తున్నారు మన అభిమాన శ్రోతలు. సరైన సమాధానం పంపిన మన రవీందర్ కరీంనగర్ నుంచి వనస్థలిపురం మహేశ్వరి మురళి, బోధన పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండే లక్ష్మీ దివ్య, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి గణేష్, వేదవతి నిజాంపేట నుండి ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి అరుణాచల్ ప్రదేశ్ కాళ శ్రీనివాసరావు కోదాడ, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ, పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట్ర, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట, భూదన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మురహరి యశోద, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం, చిలకమర ఉపేంద్రాచారి తిప్పరతి నల్గొండ జిల్లా నుండి, హరిణి ఆదిలాబాద్ జిల్లా నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ కుమార్, కల్వకుర్తి నాగర్కర్ణం జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, నాగనాథ్ కళావతి ప్రేమ్ నాగనాథ్ కళావతి ఆర్మూర్ జిల్లా నుండి, మహబూబాబాద్ నల్లగండ్ల సేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఈఎల్, వీరు పానుగంటి రవి కావడ్ అండ్ ఫ్యామిలీ, దస్తగిరి సంధి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుష్ప శ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విశృత మహద్యుతి సాయి మన్విత మహద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపారు. అది అరుణాచల్ ప్రదేశ్ అని ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరోమ్ అనే కొత్త పుష్పించే మొక్క జాతి ఈ రాష్ట్రంలో ఉందన్నమాట. మరి ఈరోజు షూటింగ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా అందరికీ ప్రేరణగా ఉండే విధంగా షోలో పార్టిసిపేట్ చేసి అందరికీ ఇంకా మరింత శోభను తీసుకొచ్చారు. వారందరికీ థ్యాంక్స్. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు వివేక్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 59 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కోట్లాది భారతీయుల సింహ స్వప్నం, గగన వీధుల్లో సాహసాలు, ఊహల ప్రపంచంలో సైన్స్ ఊసులు, మానస సరోవరాల్లో విహారయాత్ర, గాలి పల్లకీల్లో ప్రయాణాలు, అంతు చిక్కని అంతరిక్ష యానంలో ధైర్య సాహసాలు, భారతీయ మహిళల ఘనకీర్తి పతాకాలు, ఎవరూ చేయని సాహసాలు తెగింపులు, అరుదైన చరిత్రకు మలుపు, ఆమె సాధించిన గెలుపు, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా మెరుపు, ఆకాశ వీధుల్లో విహరించి చరిత్ర సృష్టించిన ఆమెని కల్పన చావ్లా. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగురవేద్దాం.

జల్సా సినిమా నుంచి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ పట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీల కార్యక్రమంలో మనం ఈరోజు భారతీయ వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నాం. ప్రతి విజయం వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది, ఎవరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తన విజయం వెనుక తన తండ్రి నేర్పిన సంకల్పం ప్రేరణగా నిలిచిందని స్వయంగా ఆమె చెబుతూ ఉంటారు. ఎప్పుడు పట్టుదలతో పాటు కృషి తోడైతే తప్పకుండా అనుకున్నది సాధిస్తామనే బలమైన తన తండ్రి మాటలు ఆమెకు నిజమైన స్ఫూర్తి అని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇలాంటి స్ఫూర్తివంతమైన మాటలతో తను మరి ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప చరిత్రలో ఆ సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అతి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని మహిళ ఏంటి అవధులు లేని, మహిళ సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపించినటువంటి గొప్ప ధైర్యశాలి వ్యోమగామి కల్పన చావ్లా గారు.

0: RRR సినిమా నుంచి రాహుల్ సిప్పుల్ గంజి భైరవి పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీల కార్యక్రమంలో భారతీయ తొలి వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అనేది చివరిగా చెప్తాను. కల్పన చావ్లా గారికి ఊహాశక్తి ఎక్కువ, ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. ఆ పాఠశాల సమయంలో, కాలేజీ సమయంలో, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎక్కడెక్కడికో విహరిస్తున్నట్లు మనసు వెళ్తుంది అని చెప్పేసి స్నేహితులతో తరచుగా చెబుతూ ఉండేవారట. ఆ ఊహాశక్తి, ఆ సృజన శక్తినే ఆమెను అంతరిక్షం వైపు నడిపించింది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలకు మరి రూపమిచ్చి ఆచరణలో పెట్టినట్టయితే మహానుభావులు అవుతారు అని చెప్పడానికి, అసాధ్యురాలు అవుతారు అని చెప్పడానికి, అసాధారణ ప్రతిభ గల వాళ్ళు అవుతారని చెప్పడానికి వీళ్ళొక ఉదాహరణ. మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా తారసపడితే ఏంటో పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అని అంటుంటాం. కానీ దేశం కోసం ఆలోచించే వాళ్ళు, దేశం కోసం బ్రతికే వాళ్ళు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేవాళ్ళు, సాహసమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు నిజంగా అలాగే ఆలోచిస్తారు, కలలు కంటారు, కలల సాకారానికి అహర్నిశలు కృషి చేస్తారు, జీవితాన్ని ధారపోస్తారు, కఠినమైన సాధన కూడా చేస్తారు. కఠినమైన సాధన అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కల్పన చావ్లా గారు. వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

జర్నీ సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమంలో వ్యోమగామి కల్పన చావ్లా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎంత శ్రమిస్తామో, ఎంత కష్టపడతామో, ఎన్ని రాత్రులు ఎదురు చూస్తుంటాం, ఎన్ని రాత్రులు విశ్రాంతి లేని రోజులు గడుపుతాము అనేది చెప్పడానికి మనం ఇది అది అని సరిపోదన్నమాట. కొలమానం లేదు. పరిమితులు లేని లక్ష్యం అలా ఉంటుంది, పరిమితులు లేని శ్రమ అలా ఉంటుంది, అలాగే దానికి దక్కే ఫలం కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి వీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఒక దేశం కోసం, తర్వాత ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం తల్లిదండ్రుల యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఒక గగన వీధుల్లో విహరించడం అంటే అది మాటలు కాదు. అయితే ఇలాంటి వాళ్లను మనం, ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, తర్వాత ఇలాంటి వాళ్ళ యొక్క మార్గదర్శి, ఆ దారి, వాళ్ళు ఎంచుకున్నటువంటి దారిని, వాళ్ళు నడిచినటువంటి, వాళ్ళు సాధించినటువంటి తీరును మనం అంతా కూడా తెలుసుకున్నట్లు అయితే మనం చేసే రంగంలో కాస్తైనా మనం కూడా ఇలా చేయాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది, చైతన్యం కలుగుతుంటుంది, ఆ వైపు అడుగులేయడానికి ప్రయత్నం ఉంటుంది. అంత గొప్పవాళ్ళం కాకపోయినా కూడా మనం ఎంచుకున్నటువంటి ఏదైతే మనం నడుస్తూ ఉన్నామో, ఒక చిన్న లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఆ సాధనలో మనం చేసిన

పని ఫలించాలంటే ఇలాంటి కొన్ని మాటలు, ఇలాంటి వాళ్ళ యొక్క కొన్ని జీవితాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేరణ కలుగుతుంది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం అనే కాదు, ఆ సాధన చేసి విజయం సాధించిన వాళ్ళను మనం హృదయాన్ని తడితే, ఆ మనసుని కదిలిస్తే, ఆ మనసులోంచి, ఆ మస్తిష్కంలోంచి ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు, ఆచరణతో కూడుకున్నటువంటి మాటలకు చాలా పవర్ ఉంటుంది. వారు చెప్పే ప్రతి మాటలో ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి వీరు నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. మరిన్ని సమాచారం, మరింత సమాచారం వీరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి.

బిజినెస్మెన్ చిత్రం కోసం ప్రియా హేమేష్ గీత మాదిరి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మీరు ఇంతవరకు మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్ 6 కార్యక్రమంలో హోమగామి కల్పన చావ్లా జైత్రయాత్ర ఎగరవేసిన కీర్తి పతాకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్ పూర్తి చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్ళారు కల్పన చావ్లా గారు. తండ్రి వద్దని వాదించినా కూడా తన మేలు కోరుకునే వారు మా తండ్రి అని చెప్పేసి ఆమెకు ఒక నమ్మకం అన్నమాట. 2-3 సార్లు వద్దన్నా కూడా 3వ సారి ఖచ్చితంగా

ఒప్పుకుంటారనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది అనమాట. సో తన మీద పూర్తి నమ్మకం అనమాట, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతుంది, దాంట్లో పర్ఫెక్ట్గా సక్సెస్ సాధిస్తారు అని చెప్పేసి తండ్రికి ఒక బలమైనటువంటి నమ్మకం అనమాట. సో ఆయన కూడా ఎప్పుడు ఎలా చెబుతూ ఉండేవారంటే, ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో అహర్నిశలు శ్రమించాలి, అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, అది 10 మందికి ఉపయోగపడాలి, దేశం అందరూ గర్వించేటట్లుగా ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క నమ్మకం. ఆయన మరి ఆయనేం చేశారు, ఆయనని ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నారు కల్పనా చావ్లా గారు అంటే, ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి, అంటే ఇప్పుడు మనం సందర్భం కాదనుకోండి, అంచెలంచెలుగా ఎదిగి తను ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించుకొని ఎవరు చేయనటువంటి ఒక అది చేశారనమాట. అది చూసి చివరికి రాష్ట్రపతి నుంచి కబురు అందింది. అంటే రాష్ట్రపతి చేత అభినందనలు పొందడం, అప్రిషియేషన్ ప్రశంసలు రావడం అంటే ఆయన చేసినటువంటిది ఏంటి అనేది మీరు చదవండి, ఆయన గురించి తెలుసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే మనం కూడా ఇంకా చేసే పనిలో ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా తండ్రి అడుగుచాడల్లో తండ్రి యొక్క మాటలను మంత్రాలుగా చేసుకొని మరి బాగా చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళారు. అక్కడ సంబంధిత రంగంలో ఏదైతే అరెనాటికల్ సంబంధించిన ఇంజనీరింగ్ చేశారు, మాస్టర్ డిగ్రీ చేశారు. మరి అక్కడ అంతటితోనే ఆగకుండా తను ఆ కలలు కన్నటువంటి గగన వీధిలో విహరించాలి, అంతరిక్షయానంలో చేయాలి, శాస్త్రవేత్తగా ఎదగాలి, దానికంటే ముందు దానికి సంబంధించిన మొత్తం అనుభవం సేకరించాలి, అనుభవం గడించాలి, మెలకువలు నేర్చుకోవాలి, మంచి నిపుణుల దగ్గర శిక్షణ కూడా తీసుకోవాలి. సో ఇదంతా ఉంటుంది, దానికోసం కఠిన సాధన కూడా చేయాలి. మరి ఇవన్నింటినీ తట్టుకోవాలి అంటే సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. సో అవన్నీ గ్యాదరింగ్ చేశారనమాట, అనుభవాన్ని కూడా గడించేశారు, అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుని మరి ఏకంగా నాసాలో చేరే ప్రయత్నాలు చేశారనమాట. మరి నాసాలో చేరడం అనే ఆలోచన రావడం ఎంత గొప్ప విషయం అనమాట. సో చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు వీరి దగ్గర. అడుగడుగున తను చేసిన ప్రతి అడుగు, వేసిన ప్రతి అడుగులో మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చేసిన ప్రతి పనిలో మనకు ఒక ప్రేరణ కలుగుతుంది, సాధించిన ప్రతి విజయంతో మనకు ఒక చైతన్యం వస్తుంది. సో అంతలా ఆమె అందరినీ ప్రభావితం చేశారు. అందుకని ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యోమగామిగా కల్పనా చావ్లా గారు చరిత్ర సృష్టించారు. ఆమె జీవిత విశేషాలు మరికొన్ని విషయాలు విందాం, వింటూ ఉండండి.

0: మీరు విన్న ఆ పాట రంగం సినిమా నుంచి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. కల్పనా చావ్లా గారి గురించి, తండ్రి ద్వారా వచ్చిన ఉక్కు సంకల్పంతో నాసాలో చేరారు. 2000 మంది పైగా నాసాలో చేరేందుకు, వ్యోమగామిగా చేరేందుకు దరఖాస్తు చేసుకుంటే అందులో 23 మందిని నాసా ఎంపిక చేసింది. అంటే ఎంత ఫిల్టర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇది అదని చెప్పలేము. అందులో శారీరక దారుఢ్య పరీక్ష కూడా ఉంటుంది, తర్వాత హెల్త్ ప్రొఫైల్ చెకప్ ఉంటుంది, తర్వాత మానసిక పరిపక్వత ఎంతవరకు ఉంది అని ఇలాంటివన్నీ టెస్టులు చేస్తారు. మనం చిన్న అలా వెళ్ళింది సెలెక్ట్ అయ్యింది అని అనుకోవడానికి లేదు, దాని వెనకాల చాలా ప్రణాళిక ఉంటుంది, చాలా కసరత్తు ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి సెలెక్ట్ అయింది బాగానే ఉంది, ఆ తర్వాత శిక్షణ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా కఠినమైనటువంటి పరీక్ష, అందులో కూడా నెగ్గాలి. ఇంత దూరం వచ్చాక అది దానికోసం చేయకుండా, అది పూర్తి చేయకుండా వెనక్కి పోతారా? మరి ఈమె ముందే ఉక్కు మహిళగా, ఉక్కు సంకల్పంతో వచ్చింది, తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాటలను మంత్రాలుగా తూటాలుగా పేల్చాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మరి అనుకున్నది సాధించాలనే బలమైనటువంటి అది ఉంది కాబట్టి, ముఖ్యంగా తను నేను చేయగలను, నేను అలా శాస్త్రవేత్తగా అంతరిక్షంలోకి వెళ్ళి రావాలి అనేది

బలంగా నాటుకుపోయింది నరనర అన సెల్లు అంటే రక్తంలో కణకణాన నాటుకుపోయింది కాబట్టి ఆ వైపు అడుగులేసరికి కఠినమైన శిక్షణ చేశారు. అది కూడా చెప్తా వింటూ ఉండండి.

జూలై సినిమా నుంచి అద్దన్ స్వామి పాడిన పాట విన్నారు. కల్పనా చావ్లా గారు మరి ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంతో దీక్షతో చేస్తారు, అలా శిక్షణ పూర్తి చేసుకున్నారు నాసాలు వ్యోమగామిగా. 1995 నాసా వ్యోమగామిగా అభ్యర్థిగా తన పేరును ప్రకటించి అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచేశారన్నమాట. అవకాశం అందుకొని సాహసోపేతమైనటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని ఎలాగైనా భారతీయులకు తన ఏంటో చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 15 మందితో కూడినటువంటి ఒక టీముని 1997 నాసాలో అంతరిక్షంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించారు. అలా త్రివర్ణ పతాకాన్ని గగన వీధులు ఎగరవేశారు.

చేశారు మువ్వన్నెల జెండను ఎగరవేసి. భారతీయుల సత్తా ఏంటో మరోసారి, వారి యొక్క ధైర్యం, వారి యొక్క తెగింపు, వారి యొక్క గెలుపు ఎలాంటిదో ప్రపంచానికి మరొకసారి చూపించారు. కాకపోతే నాసా వారు తనను పంపించారు కాబట్టి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇలాంటి చరిత్రలు సృష్టించాలని మనకు కూడా కోరికలు ఉంటాయి. కానీ కలలు కనాలి, కలల సాకారానికి ప్రయత్నం చేయాలి. కలల్లో లక్ష్యాల్లో కూడా మనకు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి, మనం దాన్ని నెరవేర్చగలమా లేదా, దానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవన్నీ దొరుకుతాయా లేదా ఆలోచించుకొని గాల్లో మెడలు కట్టకుండా మనకు ఖచ్చితంగా సాధించగలము, మనకున్నటువంటి వాతావరణం అంతా కూడా సహకరించగలదు అని నిర్ణయం

లేదా దానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవన్నీ దొరుకుతాయా లేదా ఆలోచించుకొని గాల్లో మెడలు కట్టకుండా మనకు ఖచ్చితంగా సాధించగలము, మనకు ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సహకరించగలదు అని నిర్ణయం చేసుకొని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యం ఏదైనా సరే, చిన్నదైనా సరే, లక్ష్య సాధనకు ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని సాధించినప్పుడే జీవితానికి పరమార్థం, అప్పుడే మనం విజయం సాధిస్తూ ఉంటాం. విజయం అంటే ఏంటి? ప్రతిరోజు మనం విజయం సాధిస్తున్నట్టు లెక్క, మన విధులు, మన పనిలో, మనం ఎంచుకున్నటువంటి రంగంలో విజయం సాధిస్తున్నట్లే. కానీ అది భారతదేశం ప్రపంచమంతా గర్వించదగ్గ విజయం అంటే అది నిజంగా అందరికీ సాధ్యంగా. అందుకే మరొక్కసారి ఆమెకు ఈరోజు మరి ఆమె గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, యాజ్ పర్ సర్టిఫికెట్ ప్రకారము ఆమె పుట్టినరోజు ఈరోజు అనమాట. సో ఆమె ఒరిజినల్ పుట్టినరోజు ఒకటి ఉంది, కానీ సర్టిఫికెట్లో అధికారికంగా ఉంది కాబట్టి ఈరోజు ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం చేయడం మనకు కూడా చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా సంతోషపడుతున్నారని నేను అనుకుంటున్నాను. శక్తిశీలి అంటే మారు పేరుగా మన కల్పన చావ్లా గారు నిలిచారు చరిత్రలో. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 102.8 MHz.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే అయినప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం ఛాయ్తో హాయ్ కబులు మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రపు తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా జోడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట, గీత రచన ప్రదీప్, సంగీతం ఏఆర్ రెహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇష్క్ చిత్రం కోసం అద్నాన్ సమీ నిత్యామేనన్ పాడిన పాట, గీతరచన కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రుబెన్స్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట వీర చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీత రచన భాస్కర భట్ల, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: తులసి చిత్రం కోసం వేణు సునీత పడిన పాట గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట ఆది చిత్రం కోసం మల్లికార్జున్ సునీత పడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిన్ను కోరి చిత్రం కోసం కార్తిక్ చిన్మయి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపీసుందర్.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 గా వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: The Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats, and missing Indian defence personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pehelgam and Baltal routes under tight security. Akashvani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashvani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbalakshmi, Ustad Bismillah Khan, Pandit Bhimsen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupak Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi, and Director General of Akashvani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 International of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలన్నారు. ఆదాయ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండిఏ, టీజీఐఐసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సామర్థ్యాలను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే బడ్జెట్ ఊహాజనితంగా కాకుండా వాస్తవికంగా ఉండాలని, భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదాయ వృద్ధి, నిధుల సమీకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై తెలంగాణలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా ముఖ్యమంత్రి పదే పదే అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్,

0: వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఓట్ల అక్రమ తొలగింపులను నిరోధించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని, గత 12 ఏళ్లుగా తెలంగాణ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తే బీజేపీ తెలంగాణలో చాలా వేగంగా పుంజుకుంటుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అధికారాన్ని కోల్పోతామనే భయమే ప్రధాన కారణమని విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లే ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు. స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో ఈరోజు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చారిత్రక పాత్రను, అక్కడ చంద్రశేఖరరావు సాధించిన విజయాలను గుర్తు చేశారు. ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో మహారాష్ట తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బబ్లీ ప్రాజెక్టు నుంచి నిల్వ ఉన్న నీటిని విడుదల చేసేందుకు గోదావరి నదిపై ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ గేట్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబాయిలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్లి వచ్చేవారు ఉంటారని చెప్పిన ఆలోచనతోటి బాంబాయి బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటా ఉన్నాం. పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరి ఈ ప్రాంతాలకు కూడా వేముల నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసరు కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పిన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సుల బోర్డింగ్, ఎక్కే దిగే పాయింట్లను తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్లేలా ఈ మార్గాలను క్రమబద్దీకరించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్ ప్రాంతాలతో సహా పీన్యా, చందాపుర, మరాఠహల్లి మార్గాలలో స్టాప్లను అదనంగా చేర్చారు. ఆపరేషన్ అమానత్లో భాగంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న 2.24 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సికింద్రాబాద్ రైల్వే భద్రతాదళం ఆర్పీఎఫ్ బాధితులకు అందజేసింది. జనవరి 2024 నుంచి ఈ డివిజన్ 2747 కేసులను పరిష్కరించి 7.28 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 అవయవాల మార్పిడి సర్జరీని నిర్వహించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 36 గంటల పాటు శ్రమించి జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 950 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈరోజు దహనం చేశారు. దహనం చేసిన గంజాయి

ఆదాయ విలువ సుమారు 4.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఈరోజు నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్తాన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14వ ఆపరేషన్ ముస్తాన్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈరోజు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో కుమారి వేదశ్రీ ఆలపించిన కీర్తనలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి. మరియు సజ్జలు కొర్రలు పంటల సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు శ్రీ టి రామారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ @9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం. 10:00 మధుర గీతాలు అలనాటి ఆనిముత్య లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు, 7:30 కాకతీయుల కాలం నాటి

సప్తమాతృక ఆలయాలు ఆరాధనాగ్రమం. డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. 8 గంటలకి జానపద సంగీతం, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9 గంటలకి చిత్రసీమ వింటారు, 10 గంటలకి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 3 గంటలకి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారాల్లో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ జాతీయ కార్యక్రమం, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రేపు రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
8: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
11: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
12: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
11: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
12: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
11: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
12: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
11: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం.

0: కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142. మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి యువవాణి కార్యక్రమంలో వేదశ్రీ గారు ఆలపించిన కీర్తనలు వింటారు. ఇప్పుడు వినండి శ్రీగణనాదం భజరే, ఈశా మనోహరి రాగం, రూపకతాళం.

0: శ్రోతలు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో వేదశ్రీగారు ఆలపించిన కీర్తనలు విన్నారు.
1: ఇంతవరకు మీరు ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో కుమారి వేదశ్రీ ఆలపించిన కీర్తనలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితా.

0: లో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
7: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. అమ్మాయి బాగుంది చిత్రం కోసం చిత్ర శివాజీ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం MM శ్రీలేఖ.

ஏமா மை பெஸ்ட் ஃப்ரெண்ட் சிகு

0: ఇంతటితో ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
2: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తన పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 200 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 2026. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను కూడా ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఈ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 42 మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aptransco.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 2026. మరొక ఉద్యోగ సమాచారం. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ తన పరిధిలో గల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో 6, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ పరిధిలో గల ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apspdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 5 ద్వారా వివిధ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాక్

0: ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 1484 ఖాళీలు. ఇందులో భాగంగా డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, క్యాషియర్, ఓటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, మెకానిక్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి 10th సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టు, స్కిల్ టెస్టు, టైపింగ్ టెస్టు తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aimsexams.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి T20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరుదేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ

0: పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని

0: రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 T20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం T20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి.
1: తెలంగాణ రాష్ట్రంలో కొర్రమీను చేపల పెంపకం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా వీటిని మనము బొమ్మ చేపలు అని కూడా పిలుస్తూ ఉంటాం. దీంట్లో శుభ్రమైన నీరు, సరి అయిన ఆహారం అనేటువంటివి వాడి పెంచేటువంటి వారు ఉన్నారు. చాలామంది ఈ చెరువులలో కొర్రమీను పిల్లలను వేసి పెంచేటువంటి వారు కూడా ఉన్నారు. తద్వారా వారు వారి యొక్క జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. మార్కెట్లో వీటికి మంచి ధర కూడా ఉంది. ముఖ్యంగా ఈ కొర్రమీనులో ఎటువంటి రకాలు ఉన్నాయి, వాటిని పెంచడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అతి ప్రధానంగా ఈ కొర్రమీను పెంచడానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు కానీ స్థలాలు కానీ ఏ విధంగా ఉండాలి, ఈ కొర్రమీను పెంపకంలో కనుక చూసినట్లయితే వాటికి కొన్ని వ్యాధులు అనేటువంటి సంక్రమించినప్పుడు ఆ పెంపకదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కొర్రమీను పెంపకంలో చెరువు ఎంత లోతు వరకు ఉండాలి, పెంచేటువంటి తరుణంలో ఎన్ని రోజులలో ఇది పెరిగి చేతికి వస్తుంది, వాటికి ఆహారం కానీ దానా కానీ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి గణేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో

0: ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం.
0: మనము ఈ కొర్రమీను చేపల పెంపకం ముఖ్యంగా కనుక చూస్తే, ఇప్పుడు వేసవి కాలము అయిపోయి మనం వర్షాకాలంలోకి అడుగుతున్నటువంటి తరుణంలో ఎక్కువగా ఈ కొర్రమీను బొమ్మ చేపలు అనేటువంటి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎక్కువగా పెంచేటువంటి కొర్రమీను జాతులు ఏంటంటారు?
1: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చేపల పెంపకం అంశానికి వస్తే, అందులోనూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో, అంటే వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మనకు తెల్ల చేపలు అంటారు, భారతీయ మేజర్ కార్ప్ చేపలు. వాటికంటే కూడా అధిక సాగులో ఉన్నటువంటి చేపల పెంపకము కొర్రమీను చేపల పెంపకము. ముఖ్యంగా కొర్రమీను చేప అనేది మన రాష్ట్రానికి చెందిన చేప. రాష్ట్ర చేప ఏంటంటే మనకు కొర్రమీను జాతి చేప. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు రకాల కొర్రమీను జాతులను పెంచుతా ఉన్నారు. ఒకటి చెన్నా స్ట్రైటస్, చెన్నా మైరులియస్. దీంట్లో చెన్నా స్ట్రైటస్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చేపగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య భారతదేశ ప్రభుత్వము భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ఒక క్లస్టర్ గా విభజించడము, అందులో తెలంగాణ రాష్ట్రానికి మనకు కొర్రమీను చేపలని ఒక క్లస్టర్ గా గుర్తించడం అనేది కూడా జరిగింది.
0: అయితే ఈ కొర్రమీను పెంపకానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు అనేటువంటివి ఏంటంటారు?
1: కొర్రమీను చేపల పెంపకం అనేది సాధారణంగా మనకు చూసుకున్నట్లయితే ఇవి కొర్రమీను జాతి చేపలు. మనకు సహజంగా నదులలో దొరుకుతాయి, రిజర్వాయర్లో ఉండొచ్చు. మనం ముఖ్యంగా ఈ అనుబంధంగా పెంచుకోవాలనుకున్నట్లయితే మనకు నీటి కుంటలలో గాని, లేదా మనకు వ్యవసాయ మాదిరిగా ఉన్న ఈ భూమిని కూడా చెరువుగా మలుచుకుని ఆ చెరువులలో చేపలను పెంచవచ్చు, లేదా అధునాతమైన పద్ధతిలో అధిక సాంద్రతలో పెంచడానికి మనకు బయోఫ్లా గాని మరియు రీసర్క్యులర్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే పద్ధతులలో కూడా, వంటి అధునాతమైన పద్ధతిలో కూడా ఈ కొర్రమీను జాతి చేపలను పెంచవచ్చు.
0: మరి ఇప్పుడు మనకు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఇంకా వర్షాలు అనేటువంటి మొదలు కాలేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ చెరువులల్లో నీటి ఉష్ణోగ్రతను ఏ విధంగా ఉంటే మంచిదంటారు, ఏ విధంగా మెయింటైన్ చేయాలి?
1: ముఖ్యంగా చేపల పెంపకంలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అటువంటి నీరు మరియు మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతిలో నీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు రకాల లక్షణాలు ఉంటాయి, భౌతిక లక్షణాలు మరియు రసాయనిక లక్షణాలు. భౌతిక లక్షణాలు ముఖ్యమైనది నీటి ఉష్ణోగ్రత. సాధారణంగా చేపల పెంపకానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో, ఈ వేసవి కాలం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు త్వరగా వేడెక్కడం జరుగుతూ ఉంది. అయితే వీటిని అధిగమించడానికి కొన్నిసార్లు నీటి ఉష్ణోగ్రత 32-33 డిగ్రీలు పోయినప్పుడు మనకు చేప యొక్క శ్వాసక్రియ రేటు పడిపోవడం జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా పరిష్కారం ఏంటంటే, చేపల చెరువు లోతును గనక 6 ఫీట్ల వరకు గనక మీరు కంపల్సరీ దాంట్లో వాటర్ కనుక మెయింటైన్ చేసినట్లయితే పై లేయర్ మనకు నీరు ఉష్ణోగ్రత వేడెక్కినా కింది లేయర్ మనకు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఏ చెరువు అయితే మనకు ఈ సరి అయిన 6 ఫీట్ల లోతును గనక సక్రమంగా నిర్వహించలేని వారైతే కంపల్సరీ అధిక ఉష్ణోగ్రతకు గురై ఆ చేపలు కూడా శ్వాసక్రియ రేటు తగ్గిపోవడం వల్ల అధిక సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి రైతులు రోజు వారి నీటిని మార్చడం వల్ల, అంటే చల్లని నీటిని లోపల పంపించడం వలన దాంట్లో కొంచెం ఆక్సిజన్ రేట్ ను పెంచగలిగింది అయితే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కలిగే నష్టాలను కూడా మనం తగ్గించుకోవచ్చు.
0: అయితే ఇది ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ విధంగా ఉండాలంటారు. అయితే ముఖ్యంగా ఈ కొర్రమీను పిల్లలను ఎక్కడి నుండి తీసుకొస్తే మంచిది, ఏ రకానికి సంబంధించినవి వాడితే అధిక లబ్ధి అనేటువంటిది చేకూరుతుందంటారు?
1: చాలా మంచి ప్రశ్న. చాలా మంది మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, మత్స్యకార రైతులు కావచ్చు, ముఖ్యంగా ఈ చేప కొర్రమీను పెంపకంలో చాలా ముఖ్యమైన అంశము చేప పిల్లల ఎంపిక అనే అంశము. ఈ చేప పిల్లల ఎంపికలు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన హ్యాచరీలు గాని లేదా విశ్వసనీయత కలిగిన ప్రైవేట్ హ్యాచరీ నుంచి మీరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కొర్రమీను చేపలలో మీకు అధిక లాభాలు రావాలంటే మనకు చేప పిల్లలు 4 దశలు ఉంటాయి: స్పాన్, ఫ్రై, ఫింగర్లింగ్ అండ్ అడ్వాన్స్ ఫింగర్లింగ్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫింగర్లింగ్ అంటే చేతి పొడుగు వేళ్ళు, అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్లల్ని తెచ్చుకుంటే మీకు మరణాల శాతం తగ్గి, ఆ సైజు కలిగిన చేప పిల్లని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపు మీరు 7 నుంచి 8 నెలల సమయంలో మీరు మార్కెట్ సైజ్ చేపల్ని పొందవచ్చు.
0: మరి ఈ విధంగా ఎంపిక చేసినటువంటి పిల్లలు అనేటువంటివి తీసుకోవాలి. అయితే ఎకరానికి ఎన్ని పిల్లలు అనేటువంటివి వదలాలి, ఎన్ని పిల్లలను వదిలితే అవి స్వేచ్ఛగా జీవించగలగడం అనేటువంటి జరుగుతుంది?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం పాటించే పద్ధతులు, అంటే మనం అధిక శాస్త్ర పద్ధతిమైన చేపల పెంపకం పాటించినట్లయితే ఎకరాకు మనం దాపు 8,000 చేప పిల్లల్ని వదలవచ్చు. లేదు మనం పాక్షిక పద్ధతిలో శాస్త్రీయ పద్ధతులు పాటించడానికి కొంత మేరకు మాత్రమే మేత, కొంత సరైన మేత యాజమాన్యం పాటించిన చెరువులు అయితే ఎకరానికి 5,000 చేప పిల్లల్ని వేసుకోవాలి. కానీ దీంట్లో కంపల్సరీ అధిక ప్రోటీన్ శాతం కలిగిన మేతను తీసుకునే అవకాశం కాబట్టి మేత యాజమాన్య పద్ధతి కరెక్ట్గా పాటించాలి. వీటితో పాటు నీరు మరియు ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా చూసుకున్నది ఎకరాకు 5,000 చేప పిల్లల్ని వదులుకోవడం చాలా ఉత్తమం. లేదు పూర్తి శాస్త్రీయమైన పద్ధతిలో పాటిస్తామంటే ఎకరాకు 7-8 వేల చేప పిల్లల్ని కూడా వదులుకోవచ్చు.
0: మరి ఈ కొర్రమీనుకు ప్రధాన ఆహారం ఏంటంటారు?
1: కొర్రమీను చేప సాధారణంగా చాలా మాంసాహారి చేప కాబట్టి దానికి చాలా

0: ప్రోటీన్ అంటే అధిక ప్రోటీన్లు కలిగిన మేత అవసరము. అందుకు మనము తేలియాడే పెల్లెట్ కలిగిన 42% క్రూడ్ ప్రోటీన్ మేతను ఇవ్వడం చాలా ఉత్తమం. దాని శరీర బరువుకు 5% ఇవ్వాలి.
1: మరి ఆహారం అనేటువంటిది ఈ విధంగా ఉంటే, ఒక కొర్రమీన్ ఒక చేప పిల్లను వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది, దానికి ఎంత కాలం పడుతుంది, ఎప్పుడు దాన్ని మళ్ళీ మనము తీసి బయట మార్కెట్ లో విక్రయించడానికి ఆస్కారం ఉండొచ్చు?
0: ఈ యొక్క కొర్రమీన్ పెంపక కాలం అనేది వాటి యొక్క విత్తన సైజు మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఫ్రై అంటే 1.25 inches, ఆ చేప పిల్లలు కనుక తీసుకున్నట్లయితే మన దాదాపు 10 నెలల సమయం పడుతుంది. ఫింగర్లింగ్ అంటే 3.5 to 4 inches చేప పిల్ల, ఆ దశ చేప పిల్లని తీసుకున్నట్లయితే మనకు 8 నెలల సమయం పడుతుంది. అడ్వాన్స్ ఫింగర్లింగ్ అంటే దాదాపు 6 to 10 inches మధ్యలో అటువంటి చేప పిల్లలు కనుక తీసుకున్నట్లయితే మనకు 6 నెలల సమయంలో చేప పిల్లలు అనేది మనకు మార్కెట్ సైజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏ పద్ధతులైనా కంపల్సరీ మనము మంచి యాజమాన్య పద్ధతులు, నీరు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే.
1: మరి ముఖ్యంగా ఈ కొర్రమీను పెంపకంలో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటారు?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొర్రమీను చేపల పెంపకంలో అధిక సాంద్రత పద్ధతి వలన గానీ, లేకపోతే నీటి నాణ్యత సరైన యాజమాన్యత పద్ధతి పాటించకపోవడం వల్ల ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఏంటంటే ప్రాణజీవి వ్యాధులు గానీ, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు గానీ, ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధులు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనకు చాలా చోట్ల ఇప్పుడు శీతాకాలంలో వచ్చే ముఖ్యమైన వ్యాధి ఏంటంటే, శీతాకాలంలో వాటి యొక్క రోగ నిరోధక శక్తి పడిపోవడం, మేత సరిగా తీసుకోపోవడం వల్ల, జీర్ణక్రియ పడిపోవడం వల్ల మనకు ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధి అంటే ఈఎస్ అల్సర్ ఎపిజోయిటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అంటాం, అంటే పుండ్ల వ్యాధి గానీ కురుపుల వ్యాధి అంటాం. శరీరం పైన చిన్న చిన్న పుండ్లుగా మారి గుంటలుగా ఏర్పడి ఆ క్రమేణ రెక్కలు గానీ తర్వాత తోకలు గానీ కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా మనకు వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఎరుపు మచ్చల వ్యాధి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీటి లోతును సరిగా పాటించకపోవడం, అధిక సాంద్రతలో చేపలు ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
1: మరి ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలంటారు?
0: ముఖ్యంగా కొరమైన చేపలకు ఏదైనా వ్యాధి సంబంధించినప్పుడు అవి మేత సరిగా తీసుకోకపోవడం గానీ, అంత యాక్టివ్ గా ఉండకుండా నీటి పైన తేలియాడుతూ అంత తొందరగా వీదకుండా, తర్వాత చెరువు గట్లకు రాసుకోవడము, శరీరం పైన ఇప్పుడు మనం అనుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులు రావడం గానీ, లేదా శరీరం యొక్క వాటి యొక్క పొట్ట భాగంలో ఎరుపు మచ్చలు రావడం గానీ గుర్తించినట్లయితే, మీరు కంపల్సరీ శరీరం పైన ఎరుపు మచ్చలు రావడం చూడడం లేదు అనుకుంటే, ఫంగస్ సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు మనకు సిఫాక్స్ అనే మందును ఎకరాకు 100 ml పర్ చొప్పున చల్లుకోవాలి. అది పూర్తి నీటి ద్వారా ఇచ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం యాంటీబయాటిక్స్ ని మనం మేత ద్వారా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్తే ఆక్సిటెట్రాసైక్లిన్ ఉంటుంది, లేదా డాక్సిసైక్లిన్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదా తర్వాత ఎండోఫ్లెక్సిన్ కూడా ఇచ్చుకోవచ్చు. వీటిని మనం మేత ద్వారా ఇచ్చుకోవాలి. కంపల్సరీ మనకు వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెంపొందించుకోవడానికి మనము వాటర్ ప్రోబయాటిక్స్ ఇచ్చుకోవడము మేత ద్వారా. తర్వాత వాటితో పాటు మనకు ఖనిజ లవణాల మిశ్రమాన్ని టన్ను చేపకు 2% చొప్పున కూడా ఇచ్చుకోవచ్చు.
1: మరి వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ అనేటువంటిది ఉంది అని అంటున్నారు. మరి ఆ డిమాండ్ అంటే ఏంటి, ఎంత ఉంది, రైతులకు దానివల్ల ఎలా లాభదాయకం ఉంటారు?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో అత్యంత చాలా మంది ఇష్టపడే చేప కొర్రమీన్ చేప. మనకు మిగతా భారతీయ మేజర్ కార్పొరేటిక్ బొచ్చెలు గానీ, రవ్వలు గానీ, తర్వాత మొయ్య చేప గానీ, లేదా విదేశీ జాతి చేపలైనటువంటి గడ్డి జాతి, బంగారు తీగ, వెండి చేపల కంటే, ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువగా ఉండడము, మాంసం కూడా చాలా రుచికరంగా ఉండడము, ఎందుకంటే అది అధిక ప్రోటీన్లు కలిగిన మేతను తీసుకుంటుంది కాబట్టి మాంసం కూడా చాలా మంచిగా ఉంటుంది. తద్వారా మనకు సాధారణంగా మార్కెట్ లో ఇప్పుడు 400 to 450 rupees వరకు ధర పలుకుతుంది. రైతు వ్యవసాయ క్షేత్రంలో మన ఆన్ ఫార్మ్ ప్రైస్ ప్రకారం మినిమం 300 to 350 rupees కి మనం అమ్మడం జరుగుతుంది. మిగతా చేపల పెంపకం కంటే ఇది చాలా లాభదాయకము, ఎక్కువ మనకు లాభాలు తెచ్చే పంట. మరి అదేవిధంగా మిగతా చేపల కంటే దీంట్లో కొంత మనకు పెట్టుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా చేపలకు ఈ మేతకు 24% మేత మాత్రమే వాడతాం కాబట్టి మేత కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీంట్లో మేత కాస్ట్ దాదాపు 100 to 105 rupees ఒక కేజీ ఉంటుంది కాబట్టి మేత కాస్ట్ ఎక్కువనే, వచ్చే లాభం కూడా దీంట్లో కొంచెం ఎక్కువ.
1: మరి ముఖ్యంగా ఈ కొర్రమీను చేపల పెంపకాన్ని ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, చెరువులల్లా, ప్లాంట్లల్లా అని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు కదా?
0: గ్రామీణ నీటి పంచాయతీ ట్యాంకులలో కంటే వీటిని చాలా మంది తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు తక్కువ అంటే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చిన్న కప్తా రైతులు ఉంటారు కాబట్టి ఎకరా గానీ 2 ఎకరాలు గానీ 1/2 ఎకర్లో వారి సొంత పొలాన్నే మనకు చేపల చెరువుగా మార్చి ఆ యొక్క కుంటలలో చేయడం జరుగుతుంది. పూర్తిగా కాకపోయినా కొంతమేర మనకు మేత యాజమాన్య పద్ధతులు పాటించడం, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతూ ఉంది. చాలా వరకు రైతులు కూడా దీని మీద కొంతమేర అవగాహన ఉంది, ఇంకా పూర్తి స్థాయి అవగాహన అయితే రాలేదు. చాలా వరకు రైతులు మనకు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని చెరువుగా మార్చేసి చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల బయోఫ్లాగ్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మనకు ఒక కొన్ని మనకు వేల పైన లెక్క పెట్టుకునే ఆర్ఏస్ యూనిట్లలో కూడా వీటిని అంటే రీసైక్లింగ్ అకౌల్సీ సిస్టమ్ ద్వారా కూడా ఈ కొర్రమీన్ చేప పెంచడం అనేది జరుగుతుంది.
1: మరి మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో కొర్రమీన్ అని పెంచవచ్చు అంటున్నారు, అసలు బయోఫ్లాగ్ అంటే ఏంటి?
0: మనకు చేపల పెంపకంలో దాదాపు మేతకే దాదాపు 65 to 70% వరకు మనకు ఖర్చు అవుతా ఉంది. ఆ యొక్క మేత కాస్ట్ ను తగ్గించడానికి మనకి బయోఫ్లాగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం

0: ముఖ్యంగా బయోఫ్లాగ్ పద్ధతిలో ఏంటంటే మేత యొక్క వేస్ట్ ని చేపల యొక్క విసర్జితాలను తిరిగి సేంద్రీయ పదార్థంగా మార్చి వాటిని ఆహారంగా వినియోగిస్తే మనకు అప్పుడు రోజువారీ వేసే మేత దాదాపు మనకు 30-40% తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మేత కాస్త తగ్గుతుంది. మరి అది కంట్రోల్ కండిషన్ ఉండడం వల్ల దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంచడం వల్ల మనకు నీటి నాణ్యత ప్రమాణాలు కూడా పడిపోవు. మరియు ఎప్పుడు మనకు మంచి చేసే ప్రోబయాటిక్ అంటే ప్రోబయాటిక్ మీన్స్ అంటే ఏంటంటే మనకు మంచి చేసే బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ ఉండడం. ఆ బ్యాక్టీరియా ఆ వాటర్ లో ఎక్కువ ఉండడం వల్ల మనకు వ్యాధులు కలిగించే సంబంధించిన బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు కానీ ఫంగస్ కానీ అటాక్ కాకపోవడం వల్ల మనకు త్వరగా అంటే వ్యాధులు రావు, నీటి నాణ్యత ప్రమాణాలు పడిపోవు, మేత కాస్ట్ కూడా 30-40% తగ్గిపోతుంది. మరియు తక్కువ సంఖ్యలో ఎక్కువ నెంబర్ ని కూడా ఈ యొక్క పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. దీంట్లో మరియు కూలీల సంఖ్య కూడా చాలా తక్కువ, అంటే మనం చేప పట్టుబడి చేసే సమయంలో కానీ చేప పిల్లలని చెరువులో వదిలే సమయంలో కానీ కూలీలను పెట్టుకోవడం కూడా చాలా తక్కువ. ఇది తక్కువ స్థలంలో మన ఇంటి వెనక కూడా చేసుకోవచ్చు. ఎక్కువ నెంబర్ ట్యాంక్ అంటే వారి యొక్క విస్తీర్ణం కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా మంచి పద్ధతి. దీని ద్వారా మనం మేత కాస్ట్ తగ్గించుకోవచ్చు, తర్వాత నీటి నాణ్యత ప్రమాణాలు కూడా మంచిగా ఉంటాయి, తక్కువ స్థలంలో ఎక్కువ నెంబర్ ని కూడా మనం స్టాక్ చేసుకోవచ్చు.
1: మరి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నీటి నాణ్యత అని అన్నారు, అయితే ఈ కొర్రమీను చేపల పెంపకంలో నీటి నాణ్యత విషయంలో పిహెచ్ స్థాయి అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటారు?
0: ముఖ్యంగా పిహెచ్ నీటి ఉదజని అంటాం, ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రమాణిక, నీటి నాణ్యత ప్రమాణిక. ముఖ్యంగా 7.5 to 8.5 ఉండాలని చెప్తాం. ఇది ఉండడానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వ్యవసాయ సున్నం, అగ్రికల్చర్ లైమ్ అంటాం, లేదా క్విక్ లైమ్ అంటాం, లేదా డోలమైట్ ని దాపు వ్యవసాయ సున్నం అయితే మనకు 1 హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు 200 కేజీల చొప్పున చల్లుకోవాలి.
1: మరి ఈ పిహెచ్ స్థాయి అనేటువంటిది ఈ విధంగా ఉంటే దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి ఎంత వరకు అవసరం అంటారు?
0: ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి అంటే నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాము, అది దాదాపు మనకు 5-6 ppm ఉండాలి. ఇది 5-6 ppm ఉండడానికి మనకు దాదాపు దీంట్లో కొర్రమీను చేపల పెంపకం ఏంటంటే ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంటుంది అంటే ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇవి బతుకుదల కొనసాగిస్తూ ఉంటుంది. మీరు సాధారణంగా చూసుకున్నట్లయితే బయట మార్కెట్లలో కూడా కొర్రమీను లైఫ్ ఇష్ చూస్తుంటారు మీరు, కొంత వాటర్ ఉంచి దాంట్లో చేపలు ఉంచిన సాయంత్రం వరకు అవి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అధిక సంఖ్యలో మనం కంపల్సరీ తక్కువ ప్లేస్ లో ఎక్కువ కొర్రమీను చేపలు పెంచాలనుకున్నప్పుడు మనం ఆక్సిజన్ ఏరియట్లను ఉపయోగించడం కూడా చాలా మంచిది.
1: మరి ఈ కొర్రమీను పెంపకంలో FCR పద్ధతి కూడా వినియోగించడం అనేటువంటి జరుగుతుంది, అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అని. అది అంటే ఏంటంటారు?
0: ఇది ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే మేత వినిమయ నిష్పత్తి అంటాము. నార్మల్ గా ఏంటంటే ఒక చేప పిల్ల తనకు తన జీవితకాల మార్కెట్ సైజ్ వరకు ఎంత చేప ఎంత మేతను తీసుకునేది మనకి ముఖ్య అంశము. ఈ FCR అనేది ముఖ్యంగా 1:1 ఉంటే మనకు చాలా ఉత్తమమైన లాభం వచ్చిందని రైతులు గ్రహించుకోవాలి. ఎలా అంటే 1:1 అంటే చేప పిల్ల నుంచి మార్కెట్ సైజ్ రావడానికి 1 kg రావడానికి 1 kg మేత తీసుకున్నాడు. ఇలా వస్తే రైతుకు చాలా లాభం. ఒకవేళ వారు శాస్త్రీయ పద్ధతి కనుక అటీటుగా కొంచెం తక్కువగా పాటించిన ఈ నీటి నాణ్యత గానీ ఆరోగ్యజమైన పద్ధతులలో గానీ మేత దగ్గర కొంచెం సరైన అవగాహన లేకపోతే మినిమం అది 1:1.2 అంటే 1 kg చేప రావడానికి 1200 గ్రాముల మేత పోయినట్టు, అంటే 1 kg బరువు రావడానికి చేప ఎంత మేత తీసుకుంది అనేది మన ఈ పద్ధతి ద్వారా లెక్క పెడతాం.
1: మరి చేపల పెంపకంలో ముఖ్యంగా కొర్రమీను చేపల పెంపకంలో రైతులు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా ఉపాధి పొందుతున్నారు, ఏ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మా ఆకాశవాణి కార్యక్రమం వింటున్నటువంటి శ్రోతలకు కానీ అదేవిధంగా మా వ్యవసాయదారులకు కానీ ఈ చేపల పెంపకం చేసేటువంటి పెంపకదారులకు కానీ చాలా చక్కటి విషయాలు తెలియపరిచినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. మనకు రేడియో స్టేషన్ ఆకాశవాణి వరంగల్ డివిజన్ వారికి, మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మామూలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కొర్రమీను చేపల పెంపకంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని పనివేళలో సంప్రదిస్తే మీకు కావాల్సిన శాస్త్రీయపరమైన సలహాలు సూచన ఇవ్వడానికి మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మీకు ఎల్లవేళలో ముందుంటుంది. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి. ఇప్పుడు సజ్జలు కొర్రలు పంటల సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు శ్రీ టి రామారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి.
3: కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలనే కాకుండా వినూత్న రీతిలో కొర్రలు సజ్జలు అనే పంటను కూడా పండిస్తూ రైతులకు చాలా మందికి తన యొక్క సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి వారి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం, మరి వారిని అడిగి ఈ కొర్రలు సజ్జలు ఏ విధంగా పండిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రామారావు గారు. ఇప్పుడు ముఖ్యంగా మనం కొర్రలు సజ్జలు పెట్టుకోవడానికి ఎటువంటి నేలలు అనుకూలమైన అంటారు?
4: ఎర్ర మనకున్న ఎర్ర నేల, ఎర్ర నేలలో నేను కొర్రలు సజ్జలు

0: సజ్జలు కుర్రలు అనేటువంటి వేస్తా ఉన్నారు. ఈ వేసేటువంటి క్రమంలో ఈ భూమి సారవంతం పెరగడానికి గాను ఏమన్నా ఎరువుల నువ్వు వాడడం కానీ, లేదా ఏమన్నా మందలు పెట్టడం కానీ, లేదా ఏమన్నా కాంపోస్ట్ ఎరువులను చల్లడం కానీ ఏమన్నా చేస్తారా? చేస్తే ఏం చేస్తారు?
1: మాకు ఆవులు ఉన్నాయి, ఆవుల పేడ తీసుకుపోయి మేము మా వ్యవసాయ క్షేత్రంలో వేస్తాము. సంవత్సరానికి ఒక 10 ట్రాక్టర్లు వేస్తే ఆ 10 ట్రాక్టర్లో 10 ఎకరాల పొలంలో చల్లుతాం. ఆవులు బర్లు ఉన్నాయి, వాటి పేడ వాటి వ్యర్థాలు తీసుకుపోయి చల్లుతాం.
0: కల్టివేటర్ ఎంత లోతులో ఈ లోతు దుక్కులు దున్నుకోవాలంటారు?
1: కల్టివేటర్ 3-4 ఇంచులు పోతుంది, పెద్దగా పోదు. ఈ ఎండాకాలం దుక్కులు మాత్రం ఫ్లవ్ దున్నుతాం, అప్పుడు ఫీట్ నర లోతు పోతాయి. అప్పుడు రబీలో ఫ్లవ్ దున్నాలంటే లోతు దుక్కి దున్నలేము. దున్నినా నీటి పారకానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ కల్టివేటర్ కొట్టి మనం వ్యవసాయం చేస్తాం.
0: అంటే ఇప్పుడు కుర్రలు సజ్జలు మీరు పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది?
1: పంట కూడా ఈజీ పండుతుంది, దానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కుర్రలు మామూలుగా కొన్ని సబ్సిడీలు ఇచ్చారు అప్పుడు బస్తాలు, అవి తీసుకపోయి వేసిన. సజ్జలు కూడా అంతే, కానీ కుర్రలకు ఏమి ఇబ్బంది కాదు, కానీ సజ్జలకు పిట్టలది ఇబ్బంది ఉంటుంది. ఆ పిట్టలు కూడా చూసుకోవాలి.
0: ఇప్పుడు ఈ కుర్రలు సజ్జలు విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
1: నేను యాక్చువల్గా కొన్ని కిరాణా దుకాణాలు తెచ్చిన, కొన్ని మొలిచినాయి కొన్ని మూల లేదు. ఆ మొలిచిన సీడ్ నా దగ్గర పెట్టుకున్నా, ఆ సీడ్ని ఇస్తాను.
0: అంటే ఇప్పుడు కుర్రలు సజ్జలు మీరు ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేయడం అనేటువంటిది జరిగింది?
1: నేను ఇంటి మందమే వేసుకున్నా, ఒక 10 గుంటలు కుర్రలు వేసుకున్నా, ఒక 20 గుంటలు 30 గుంటలు సజ్జలు వేసుకున్నా. నేను 4-5 సంవత్సరాల కలిసి నా ఇంటి అవసరాలకు నేను వాడుకుంటున్నా, సజ్జలు కుర్రలు వాడుకుంటాను.
0: ఇప్పుడు మీరు తినే ఆహారంలో ఈ సజ్జలు కుర్రలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? మీరు ఇంట్లో ఏ విధంగా దీన్ని తినడం అనేటువంటి జరుగుతుందంట?
1: నేను అంటే పచ్చజొన్నలు కూడా ఇస్తా. పచ్చజొన్నలు అవి దోశలు కానీ రొట్టె కానీ గడక కానీ తింటున్నా. ఇక సజ్జలు కూడా సేమ్ అదే విధంగా. ఇక కుర్రలు కొద్దిగా ఇబ్బంది అయ్యి మా ఇంట్లో తిండలేకపోతారు, వాటిని అమ్మే అవి పని చేస్తాయి.
0: బట్ ఇప్పుడు మనము ఈ కుర్రలు సజ్జలు పెంచేటువంటి దుక్కిని దున్నుకున్న తర్వాత మనము వీటిని విత్తడం ఏ విధంగా విత్తుకోవాలి? ఎడ్ల నాగలతో దున్నుకుంటా విత్తుకోవాలనా, లేకపోతే ఏ విధమైనటువంటి పద్ధతుల ద్వారా విత్తుకోవాలంటారు?
1: భూమిని ఒకసారి కల్టివేటర్తో దున్నాక మామూలు దుక్కేది, దాన్ని నీటి పారకం చేసి ఆ పారకం మీద మళ్ళీ నాగలితోటి నాగలితోటి ముందు నాగలితో అంటే వెనుక మనుషులు ఆడి మనుషులతోటి విత్తనం వేసినట్టు వేస్తారు. వేసి దాని మీద బురద కూర తిప్పి ఇంకా వారం రోజులకు ముందు.
0: ఇప్పుడు ఈ సజ్జలు కూరలు ఎన్ని రోజుల పంట? ముఖ్యంగా
1: సజ్జలు కూరలు అంటే 70-80 రోజులు వస్తాయి, అప్పుడు కోత కొత్తాయి. 70-80 రోజులు ఉంటాయి యావరేజ్.
0: ఇవి ఇప్పుడు మనం సజ్జలు కూరలు పెట్టినప్పుడు మనం అయిపోయే వరకు ఈ నీటిని ఏ విధంగా మనం అందించాలంటారు?
1: ఒక తడి పెడతాం అంతే, నీళ్లు ఉంటే ఒక తడి పెడతాం, లేకపోతే 2 తడులు పెడతాం అంతే. అంతవరకు
0: ఇప్పుడు వానాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి, ఎండాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి?
1: వానాకాలం సజ్జలు పండుతాయి కానీ పిట్టలు కావాలి, వాటికి పెట్టలేదు. ఓన్లీ రవి పెడతా, రవి కొంచెం పిట్టలు పక్షులకు బెడద తక్కువ ఉంటుంది. అదే వర్షాకాలం అయితే పక్షుల బెడ బెడద ఉంటే ఎక్కువ ఉండి ఏం సజ్జలు ఒక గింజ కూడా చేతికి రాలే, కాబట్టి సజ్జలు పెట్టలే. ఈ కూరలు ఈ మాత్రం పచ్చజొన్నలు కూడా సేమ్.
0: ఇప్పుడు ఈ విత్తనాలు ఎన్ని రోజులకు మనం చేనులో వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఈ మొలకలుగా కనపడతాయి?
1: 2 రోజులకు ఒకటి మనం నావడితో వేసినాక బురద కూర తిప్పుతాం, తిప్పినాక 2 రోజులకు ఒకటి.
0: అంటే మరి వేసినప్పుడు ఈ విత్తనాలను బుక్కడానికి పక్షులు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, మరి అట్లా బుక్కకుండా ఉండడానికి ఏం చేస్తాం?
1: అంటే మేము నావడితోడి దున్నితే 3 ఇంచుల లోతు భూమిలో పడుతుంది. ఆ భూమిలో మేము గొర్రె తిప్పుతాం కాబట్టి విత్తనం ఆల్రెడీ మట్టిలో కప్పుకపోతుంది, పక్షికి ఎటువంటి పక్షికి కానీ పురుగు కానీ దొరకదు అది, కాబట్టి వాటి వల్ల నష్టం ఏమి ఉండదు విత్తనానికి.
0: అంటే ఇప్పుడు మనకు ఈ విత్తనాలు ఎదిగిన తర్వాత మనము ఎరువులను వాడకం అనేటువంటిది దీంట్లో ఏ విధంగా ఉంటుంది?
1: వాటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు, నేను వాడలేదు. నేను ఇది ఇంటికి తినాలి కాబట్టి నేను ఎటువంటి ఎరువులు వాడలేదు, వాడాల్సిన అవసరం లేదు. మిల్లు వాటి అవి ఉత్తన భూమిలో ఉన్న సారం తీసుకునే పండుతాయి. నీళ్లు 1 తడి 2 తడులు ఇస్తే సరిపోతాయి.
0: ఇప్పుడు నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి?
1: నేను 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి ఇస్తే పూత మీద ఇస్తే సరిపోతుంది.
0: ఇప్పుడు మీరు పూత అన్నారు, అంటే ఇప్పుడు మనము పంట ఎదిగిన తర్వాత ఎన్ని రోజులకు పూత వస్తుంది?
1: అదే 45-60 రోజులు ఆ మధ్యన ఓన్లీ నా తిన్ని వరకు కాబట్టి నేను లోకల్ వెరైటీలు వేస్తా. లోకల్ వెరైటీ మామూలుగా సజ్జ ఫీట్ నర ఉండేది కాదు, ఒక ఫీట్ మాత్రమే ఉంటుంది కంకి.
0: అంటే ఇప్పుడు మీరు లోకల్ వెరైటీ అన్నారు, ఈ లోకల్ వెరైటీని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిల్లు, ఎట్లా ఇస్తారు ఇది?
1: నేను ఇంతకుముందు సూపర్ మార్కెట్లో తీసుకొచ్చేసిన అదే విత్తనాన్ని ఎప్పుడు కంటిన్యూ వాడతాను. జొన్నలు పచ్చజొన్నలు కూడా అదే, తెల్లజొన్నలు అయ్యే, కూరలు కూడా అవి.
0: ఈ కంకి ఏపుగా పెరిగింది అనేటువంటి దాన్ని మీరు ఎట్లా గుర్తిస్తారు?
1: కంకి ఏపుగా అంటే అది పూత టైంలో పెరుగుతూనే ఉంటుంది, హెల్దీ ఉంది లేదు అనేది దాని వాతావరణాన్ని బట్టి అది చెప్పగలుగుతుంది.
0: ఇప్పుడు సజ్జలలో మనం ముఖ్యంగా ఈ కలుపు నివారణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మీరు?

0: మేము దుక్కిలో వేసినప్పుడు ఆ పదంతో మూలిస్తే గడ్డి ఎక్కువ పడదు. తర్వాత నెల రోజులకు నీళ్ళు కట్టినాక దాన్ని మళ్ళీ ఒకసారి దున్నుతాం. నాగడితో దున్నితే బోజలు పడ కాలువలు లెక్క పడుతుంది. కాలువలు లెక్క పడినాక ఇది చెట్టు పెట్టినాక ఆ నీడకు ఎటువంటి గడ్డి కొట్టలేదు మాకు. నేను అమ్మల తర్వాత నీ వాటర్ ఇచ్చిన, ఆ వాటర్ తోటే పెరిగింది. అంతే తప్ప దాంట్లో ఎటువంటి కలుపు నేను తీయలేదు. ఈ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి వాడలేదు, నేను వాడొద్దు అనుకున్నాను.
1: అంటే ఇప్పుడు మీరు కొర్రలు కూడా పండిస్తూ ఉన్నారు, కొర్రలు మీరు ఎప్పటి నుంచి పండిస్తూ ఉన్నారు, ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు?
0: కొర్రలు అంతకుముందు సూపర్ మార్కెట్లో నాన్ పాలసీ దొరికేది, ఇప్పుడు పాలసీ దొరుకుతాను కాబట్టి ఇప్పుడు దొరకలేదు ఇస్తాను. కానీ అంతకుముందు నాన్ పాలసీ దొరికినప్పుడు పర్సంటేజ్ 100 గింజలలో 200-300 గింజలు మూల్చినా అవి పెద్దగా అయ్యి వాటిని ఇత్తనం పెట్టుకున్నాను. అట్లా అయితే అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో కొని తెచ్చుకున్నాను.
1: ఇప్పుడు మీరు కొర్రలు నాటడానికి నేలను ఏ విధంగా మనం చదును చేసుకోవాలంటారు?
0: సేమ్ ఇదే, పత్తి తీయంగానే దాన్ని కల్టివేటర్ కొట్టి పదంతోటి కల్టివేటర్ కొట్టి సాఫ్ చేసినాక దుక్కి మీద మళ్ళీ ఇతను నీళ్ళు వారించి మళ్ళీ నాగడితోటి పీటు గ్యాబ్తోటి సాలు ఉంటుంది మరికట్ నాగులతోటి దాంతో వేసుకుంటే.
1: ఇప్పుడు మీరు విత్తనాలు ఈ ఎడ్ల నాగలతో వేసేటప్పుడు ఒక్కొక్క సాలుకు ఎంత ఎడమ ఉండాలి, ఎంత ఎడమ ఉంటే అది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది?
0: అదే సాగడు సాలుకు ఫీటు నరుస్తుంది. ఇక గింజల మధ్యన మేము ఒత్తుకెత్తాం. తర్వాత మొలిచిందనుకో సందులో పీకెత్తాం, మొలలేదనుకో పలసగ మొలిచిందనుకో వాటిని వస్తాం. ఒత్తుగా మొలితే కంకి తక్కువ పెడుతుంది, పలసగా ఉంటే కంకి ఎక్కువ పెడుతుంది.
1: ఇప్పుడు మరి కొర్రలు మీరు పంటను పండించడానికి గాను ముఖ్యంగా మీరు మీ చేనులో పంట చేనులో ఎటువంటి సేంద్రియ ఎరువులను మీరు వాడడం అనేటువంటి జరుగుతూ ఉంది?
0: సేంద్రియ ఎరువులు అంటే నాకు ఎరువున పశువుల ఎరువులు మాత్రమే నేను భూమిలో పోతాను, అందుకని ఎటువంటి ఎరువులు వాడతలేను, ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి ఎరువులు కానీ వాడలేను.
1: అంటే పశువుల ఎరువును మీరు ఏ విధంగా మీరు దాన్ని భద్రపరిచి ఏ విధంగా మన మీ యొక్క పంట చేనులో వేయడం అనేటువంటిది జరుగుతుంది?
0: మా ఇంటి వద్ద ఉన్న పశువుల పేడను ఆవుల పేడను మొత్తం ఒక దిక్కు కలెక్ట్ చేసి ఈ గడ్డి చెత్త సొప్ప పేడ అంతా ఒక దిక్కు వేసి కుక్కుప్పలాగా వేసినాక అది మాగినాక ఏప్రిల్ మే నెలలో అప్పుడు తీసుకుపోయి మేము చిలకలో చల్లుతాం. చిలకలు చల్లి అదే మే నెలలో మొత్తం చల్లి తొలకరి వర్షాలు పడ్డప్పుడు దాన్ని చదును చేసి దున్నుతాం. అప్పుడే కాదు.
1: అంటే ఇప్పుడు మీరు కొర్రలు మీరు కనుక పండించేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సాలుకు మీరు పెట్టినటువంటి క్రమంలో ఎన్ని రోజులకు పంట అనేటువంటిది మొలకలుగా మనకు కనబడుతుంది?
0: వారం 10 రోజులకు భూమి మీదకి వెళ్ళి మొలకలు వెళ్తాయి. మొలకలు వెళ్ళినాక అది 15-20 రోజులకు బాగా పెరిగినాక అప్పుడు ఒక తడి పెడతాం, తడి పెట్టి దున్నుతాం.
1: ఇప్పుడు ఈ కొర్రలు అనేటువంటిది ఎన్ని రోజుల పంట, ఎన్ని రోజులకు మనకు కోతక అనేటువంటిది వస్తుంది?
0: కొర్రలు 70-80 రోజులకు వస్తాయి. పిలకలు వస్తాయి వాటికి, మొత్తం మన దీని లెక్క కాదు, దానికి వరి లెక్కనే పిలకలు వస్తాయి. ఆ పిలకలతో పండుతాయి.
1: అంటే ఇప్పుడు ఈ పిలకలు రావడానికి లేదా ఈ పూత పూస్తుంది ఇది కాపుకొస్తుంది అనేటువంటి విషయాన్ని కొర్రలలో ఏ విధంగా గుర్తిస్తారు?
0: అది కంకి తెలుస్తుంది, కంకి కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయినప్పుడు అది కోతకు వచ్చిందని అర్థమవుతుంది.
1: అంటే ఎన్ని రోజులకు ఇది కంకి పెట్టేటువంటి అవకాశం?
0: 60-70 రోజులకు.
1: అంటే మనం పూత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
0: పూత 40-50 రోజులకు వస్తుంది.
1: అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా పూత ఎక్కువ రావడానికి కానీ లేదా కాత ఎక్కువ రావడానికి కానీ ఏమైనా ఎరువుల వాడకానికి కానీ సేంద్రియ ఎరువులు కావచ్చు లేకపోతే రసాయనిక ఎరువులు కావచ్చు ఏమైనా వాడతాల్లా?
0: మేము వాళ్ళే వాటికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి రైతు మొక్కజొన్న ఊకే మొక్కజొన్న పత్తి పండించడం కాదు, పత్తిలో కూడా మీరు కూరలు వేసుకోవచ్చు, మీ ఇంటి మంది అవసరాలు తీసుకొని చేసుకోవచ్చు. మీరు దోశలు కానీ ఇడ్లీలు కానీ గడక కానీ జొరొట్టె కానీ తినొచ్చు. నేను అదే పాలసీ చేస్తాను. ఇప్పుడు మా ఇంట్లో పచ్చజొన్నలు కూరలు సజ్జలు ఉన్నాయి, అది 10 సంవత్సరాల కానీ చేస్తాను. నాకు మాకు వేసిన 4-5 ఎకరాల మొక్కజొన్నలో కంపల్సరీ మా పచ్చజొన్నలు మాత్రం వేస్తున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి రామారావు గారు.
0: థ్యాంక్స్ సార్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
2: ఇంతవరకు మీరు ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో కొర్రలు సజ్జలు పంటల సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు శ్రీ టి రామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.

0: ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది.
1: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
2: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
3: మంచి సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో భాగంగా ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013 ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0-18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
2: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
3: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
3: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి D వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ D వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ D వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ D వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
2: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
3: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి

0: 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బీఎస్కేలో ప్రధానంగా రెండు వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖానా కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ to 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి ఆ 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడింటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్సు, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ to 6 ఇయర్స్. సో 6 వీక్స్ to 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు

0: ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ?
0: రైట్, ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై to మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూలు 1 సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమిన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి డాట్

0: క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కమల, బోడ జయేందర్, నాగరాజు, సోనీ, ప్రవీణ్, అరుణ, నవీన్, లావణ్య వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర సమీర పాడిన పాట, గీత రచన భాస్కర భట్ల, సంగీతం మిక్కిజే మేయర్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తర్వాత పాట సుస్వాగతం చిత్రం కోసం మనో జయచంద్రన్ మణికిరణ్ పాడిన పాట. గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి బరిగి గట్టన్న, మాధవ, రానక్క, మాధురి, మయూరి, యువరాజరెడ్డి, ఎర్రన్న, బచ్చన్న, కోమల వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బొబ్బిలి రాజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనికా, విద్య, జాన్విత వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా నీ స్నేహం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం వీరందరి కోసం ఈ పాట.

0: మనోరంజని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
2: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
3: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
2: కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి స్వాగతోపన్యాసం చేస్తూ,
4: ద మోస్ట్ రివర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఎస్టీమ్డ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ జీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్, హెడ్స్ డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ dignitaries, graduating students, proud parents, media friends, ladies and gentlemen. I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
2: Swagatopanyasam anantaram Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu aaya vibhagalalo pratibhagana varchina vidyarthulaku bangaru patakalanu andajesaru. Rashtra Governor Gauravaneeyulu Sri S Abdul Nazir garu maatladutu, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
5: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రజెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ సీటెడ్ ఆన్ ద డయస్ ఆఫ్ ద డయస్. The first convocation of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university.

0: Change, because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. That is exactly why Andhra Pradesh is preparing for the future. Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing, and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture, and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises, build innovations, build solutions, build hope for others, and build Bharat.
1: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్ళిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
2: ఐ ఎమ్ డిలైటెడ్ టు బీ విత్ యూ టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the government college here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy, and respect for nature are not only lofty moral ideas. They are also the foundation of historic development.
1: Chivariga Andhra Pradesh Kendriya Vishwavidyalayam Registrar Acharya SB Kevade gari vandana samarpanato ee karyakramam vijayavantanga mugisindi.
3: Meer intavaraku Bharata Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu ee roju Anantapuram lo mukhya atithiga palgonna Andhra Pradesh Kendriya Vishwavidyalayam prathama snatakostavam pai రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా కోర్టు చిత్రం కోసం అనురాకుల కర్ణి సమీర భరద్వాజ్ పాడిన పాట, గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బల్గనిన్.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్

చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆనిముత్య లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

0: బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పిశుచిల పడిన పాట గీత రచన ఆచార్యాత్రేయ సంగీతం కెవి మహాదేవన్.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా,

0: சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி
1: వయస్సు పిలిచింది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

బంచి సూటే మనకు కుదిరిందిలే. దాగుడు మూతల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: ಅನುಮಾನವೂ ನೀಡಿದ
1: తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరథి, సంగీతం సత్యం.

మరో చరిత్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్లారీశ్వరి పాడిన పాట గీత రచన, ఆచార్య ఆత్రేయ సంగీతం, ఎంఎస్ విశ్వనాథన్.

0: భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి గుణమునై నీ అనని దానై
1: బడే బడే మకాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి కులమునై నీ అనని

శ్రోతలు ఎఫ్ఎం బై 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట భలే తమ్ముడు చిత్రం కోసం ఎండి రఫీ, పి సుశీల పడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాత పాట భార్య బిడ్డల చిత్రం కోసం ఘంటసాల ఎల్లారేశ్వరి పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.